0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

మన కుటుంబము అనే పడవ లోకమనే సంద్రంలో కలతలు కన్నీరు అనే తుఫానులో మునిగిపోకుండా ఉండాలంటే

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: దయ అంటే ఏంటి? దీని గూర్చి మీరు రకరకాల నిర్వచనాలు చెప్తారని నాకు తెలుసు. కాని నిర్వచనం అంత ముఖ్యం కాదు. కాని మనము దయను ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. మనము తినడం త్రాగడం ఎంత ముఖ్యమో దయను కలిగి ఉండడం కూడా అంత ముఖ్యం అనుకుంటే మన జీవితాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి.
2: అంత మాత్రమే కాదు, మన లోకం కూడా రూపాంతరం చెందుతుంది కాదంటారా?
1: తప్పకుండా మారిపోతుంది, సందేహమేమీ లేదు.
2: ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో సహోదరి ప్రసన్నగారు ఒక తల్లే తన కుమార్తెకు వ్రాసిన ఉత్తరాన్ని మనకు చదివి వినిపిస్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు మనతో మాట్లాడతారు.
1: మీకోసం మళ్ళీ ఒక నాటికను కూడా ప్రసారం చేయబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకొనండి, మన ముఖ్య అంశం దయ. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ 30 నిమిషాలు మీరు మాతో గడపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, మా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని ఆశ కలిగి ఉన్నాము. అందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య నాటికలను కూడా రూపొందిస్తున్నాము. మీరు కూడా వాటిని విని ఆనందిస్తారని నమ్ముతున్నాము.
1: నాకు కథలంటే చాలా ఇష్టం. నాటికలో పాల్గొంటున్న వారితో కలిసి చాలా సంతోషపడగలుగుతున్నాను. ఈరోజు వినబోతున్న నాటికలోని సన్నివేశాలన్నీ నిజంగా నాకు ఆశీర్వాదకరంగా అనిపించాయి.
0: అయితే అది చాలా మంచి కథ అన్నమాట.
1: అవును. అయితే ఆ నాటికను వినకముందు ఈరోజు మన జీవితానికి పాఠాలు అనే భాగంలో ఓ క్రొత్త విషయాన్ని వినబోతున్నాం.
0: ప్రసన్న గారు ఈరోజు మనకు ఒక ఉత్తరం చదువుతున్నారు. ఇది నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలో నుండి తీసుకోబడింది. ఆ పుస్తకం నిండా యవ్వనస్తురాలైన ఒక కుమార్తెకు రాయబడిన రకరకాల ఉత్తరాలున్నాయి. జీవితాన్ని గూర్చి మరియు తల్లులుగా మన యవ్వన కుమార్తెల విషయం మనకున్న ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఉత్తరాలవి.
1: ప్రియ తల్లులారా, మీరందరూ ఈ ఉత్తరంలోని విషయాలను విని సంతోషపడతారని, అది నాకు సహాయపడినట్లే మీకు కూడా సహాయపడుతుందని నమ్ముతున్నాను.
2: శ్రోతలు, ఇప్పుడు నేను చదువుతున్న ఉత్తరం శ్వేత చెప్పినట్లు నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలోనిది. యవ్వన కుమార్తెలున్న తల్లులందరూ దీన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డకు అమ్మ ప్రేమతో రాయిట. నీవు, అమ్మా, నేను అందంగా ఉన్నానని నీవు అనుకుంటున్నావా అని నన్ను ప్రశ్నించావు. నీవు అలా అడిగినప్పుడల్లా నీవు అతిలోక సుందరివమ్మా అని నీకు చెప్తూ వచ్చాను. నువ్వేమో నీవొక్కదానివే అలా అంటున్నావు, నీవు నాకు తల్లివి కాబట్టి మెచ్చుకుంటున్నావు అని చెప్తున్నావు. నిజమే, నీవు చెప్పింది కొంతవరకు నిజం. నేను నీ తల్లిని కాబట్టి ఇతరులందరికంటే నిన్ను గూర్చి నాకే ఎక్కువగా తెలుసు కాబట్టి నీవు అందమైన దానవని నేను నీతో చెప్పగలను. నీ మెరిసే కళ్ళు, కోలముఖం చాలా పెద్దగా ఉంది అని నీవనుకుంటున్న నీ ముక్కు నాకు చాలా అందంగా కనిపిస్తాయి. నీవు చిరునవ్వు నవ్వినా లేక పకపకా నవ్వినా అది నీ అంతరంగంలో నుండి వస్తుంది. అందం అంటే అదే. కళాశాలలో నీ స్నేహితుల మధ్య నీవు పేరు పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. నీలో ఉన్న ఈ సంతోషం దేవుడు నీకిచ్చిన శాంతిలో నుండి, మరియు నేను మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నామన్న తలంపులో నుండి, అంటే అంతరంగ సౌందర్యంలో నుండే వస్తుంది. నీకు నేను చెప్పిన సుందరి అనే ఆమె కథ నీకు జ్ఞాపకముందా? ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా సంవత్సరాలు గడుస్తూ ఉండగా వికారంగా మారిపోయింది. ఆమె చెడ్డ తలంపులను బట్టే అలా మారిపోయింది. మంచి తలంపులున్న వ్యక్తి ఎవరే కాని అందవిహీనంగా ఉండరు. నీ ముక్కు గమ్మత్తుగా ఉన్నా, నోరు వంకరగా ఉన్నా, ఎత్తుపళ్ళున్నా, నీ ఆలోచనలు మంచివైతే అవి నీ ముఖములో సూర్యకిరణాల్లా ప్రకాశిస్తాయి. కాబట్టి నీవెప్పుడూ అందంగానే కనిపిస్తావు. ఆంతరంగిక సౌందర్యం ఇతరులు, చివరికి అపరిచితులు సహితం ఆస్వాదించి ఆనందించేలా చేస్తుంది. బస్సులో ఎక్కినప్పుడు లేక దిగినప్పుడు బస్సును ఆపినందుకు డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తే అతడు మరింత ఉత్సాహంగా తన పనిని చేసుకోగలుగుతాడు. లేక గర్భవతికి నీవు కూర్చున్న సీటునిస్తే తన మనసులో నిన్ను మెచ్చుకుంటుంది. దయతో కూడిన చిన్న చిన్న పనులు హృదయములో శాంతి కలిగి ఉన్న స్త్రీలో నుండే బయటకు వస్తాయి. దాని అర్థమేంటో నీకు తెలుసు. అలాగే మంచి వస్త్రధారణ మరియు పొందికగా కనిపించడం కూడా ముఖ్యమే. దాన్ని బట్టే మనుష్యులు నిన్ను, నీ విలువను పరిగణిస్తారు. నువ్వు ప్రపంచానికి చూపించగలిగే చిత్రమూ అదే. అవి పైకి కనిపించేవే గాని మనుష్యులు దాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తారు. నిన్ను గూర్చి మంచిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నా వారు పైకి కనిపించేదే చూస్తారు. అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. నిన్ను గూర్చి నీవు సంతోషంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి అందంగా కనిపించటం ఒక్కటే ఆధారంగా ఉండకూడదు. యవనస్తులుగానే ఉండిపోవాలి, అందంగా ఉండాలి అని అనుకున్న స్త్రీలెందరో వృద్ధులైనప్పుడు ఎంత బాధపడ్డారో నేను గమనించాను. నీవు ఎలా ఉన్నావో అలా ఉంటే చాలు అనుకున్న భావన నీ హృదయంలో శాంతినిస్తుంది. ఆ శాంతి కష్టపరిస్థితులలో గుండా వెళ్లడానికి నీకు ధైర్యాన్నిస్తుంది. కాబట్టి నా అందమైన బిడ్డ, ఇక నీ ముక్కును గూర్చి చింతించకు. ఇట్లు ప్రేమతో అమ్మ.
0: దయ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. వారి సందేశాన్ని విందామా?
3: ప్రియ శ్రోతలు, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా ఒక విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? నేను ఎక్కడికి వెళ్లినా కనిపించేది, వినిపించేది ఒకటే, నిర్దయ. మనుషులు అల్పబుద్ధి లేక నిర్దయ మరియు అసహనంతో ఉన్నారు. తల్లిదండ్రులకు కోపం ముక్కుమీదే ఉంటుంది. పిల్లలు వాళ్ల బొమ్మలను, ఆట వస్తువులను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ప్రతిదాని కొరకు వాదోపవాదాలు చేస్తారు. వాళ్లు తమను గూర్చే పట్టించుకుంటారు. ఇతరుల భావాలను గూర్చి, అనుభూతులను గూర్చి పట్టించుకునే సమయం ఉండదు, లేక ఇతరుల అవసరాలను గూర్చి తెలుసుకునే సమయం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 బైబిలు ఇలా చెప్తుంది: ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ కనికరం అంతా ఏమైపోయింది? మనం అలా కనికరం చూపిస్తున్నామా? అబ్బే, వాళ్ల సంగతి మీకేం తెలుసు, వాళ్లను ఎవరు కనికరిస్తారండి? వాళ్లకు దయా కనికరం అన్న మాటే తెలియదు అని మీరు అనుకోవచ్చు. మీరు ఎలాంటివారో ఒకసారి పరీక్షించుకోండి. మనందరం అలాంటివారమే. అలాంటి మనల్ని ప్రభువు కరుణిస్తే మనం ఇతరులను కరుణించలేమా? ఈరోజు నేను మీతో ఒక మహిళను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు అన్న. ఆమె ఊరు అవతల ఒక చిన్న పొలంలో పెరిగింది. ఆమెకు 12 అన్నదమ్ముళ్ళు, 1 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లు చాలా పేదవాళ్లు కాబట్టి కూరగాయలు, పండ్లు పెంచడానికి, వాటిని అమ్మడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. మండుటెండలో పగలంతా పనిచేసేవాళ్లు. కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లేందుకు కూడా సమయం ఉండేది కాదు. అన్నాకు 18 వయసు ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఆ పొలం విడిచి వెళ్లిపోయింది. ఆమె తన భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇల్లు శుభ్రంగా, పొందికగా అమర్చుకోవడానికి ఇష్టపడేది. ఆమెకు తెలిసింది అంతమాత్రమే. భర్తకు, పిల్లలకు వంట చేసి పెట్టడం, వారిని తృప్తిపరచడం మహానందంగా భావించేది. ఆమె చాలా నిమ్మదస్తురాలు మరియు బిడియస్తురాలు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండి ఏకాంతంగా సమయం గడుపుతూ ఆనందించేది. అన్నాను గూర్చి తెలిసిన వారందరికీ ఆమెను గూర్చి ఒకే ఒక విషయం తెలుసు. అన్నా ప్రపంచంలోకెల్లా అతి సాధువైన, కనికరము గల మహిళ అని వారికి తెలుసు. ఆమెకు సరిపడినంత డబ్బు లేదు, కాని ఆకలిగొన్న వారి కోసం ఆమె వద్ద ఎప్పుడూ ఆహారం ఉండేది. అన్నా ఎక్కువగా చదువుకోలేదు, కాని విచారంతో ఉన్నవారికి చెప్పడానికి ఆమె వద్ద ప్రోత్సాహకరమైన మాటలు ఉండేవి. ఆమె ఎప్పుడూ ఇంటి పనిలో నిమగ్నమై ఉండేది, కాని ఆమెతో ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె వారికోసం సమయమిచ్చేది. తాను చేస్తున్న పనిని ప్రక్కన పెట్టి దుఃఖంలో, బాధలో, సమస్యలతో ఉన్నవారితో మాట్లాడేది. ఇంతకు అన్నా ఎవరో కాదు, ఆమె మా అమ్మమ్మ. నా జీవితంలో ఆమె ఓ ప్రత్యేకమైన మహిళ. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైంది, కాని ఆమె జ్ఞాపకాలు, ఆమెతో నేను గడిపిన సమయం నాకెంతో ప్రాముఖ్యమైనవి. నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు తరచూ ఆమెను చూడ్డానికి వాళ్ళింటికి వెళ్లేవాళ్లం. ఆమె నా కొరకు స్వయంగా చేసి పెట్టిన పిండి వంటలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. నేను కనీసం 6 లేక 8 ఒకేసారి తినేసేదాన్ని. రాత్రి పడుకునే ముందు మార్చుకోవడానికి ఆమె గౌనును నాకు ఇచ్చేది. సిల్కు గుడ్డతో కుట్టబడిన ఆ గౌను నాకు పొడుగ్గా ఉన్నా నేను దాన్ని వేసుకుని నేనొక రాజకుమారిలా సంబరపడేదాన్ని. 2 గ్లాసుల నిండా పళ్లరసం పోసి ఒకటి నాకు ఇచ్చి మరొకటి తాను తీసుకునేది. ఇక ఆ పళ్లరసం తాగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్లం. నేను చాలా భయస్థురాలిని కాబట్టి నాకున్న భయాలన్నీ ఆమెతో చెప్పుకునేదాన్ని. నా హృదయాన్నంతా కుమరించేదాన్ని. నేను ఎంతసేపు మాట్లాడినా ఆమె విసుక్కునేది కాదు. నేను చెప్పే ప్రతి మాటను ఓపికగా వినేది. ఆమె నన్ను దగ్గరకు తీసుకునేది, బుజ్జగించి ఆదరించేది. బైబిలులో నుండి ఆదరణనిచ్చే మంచి వాక్యాలను నాకు చదివి వినిపించేది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. అలా మేమిద్దరం చాలా రాత్రి అయ్యేంత వరకు మాట్లాడుకునేవాళ్లం. నా భయాలన్నీ మాయమయ్యేంత వరకు ఆమె నాతో మాట్లాడేది. ఇక నిర్భయంగా, తృప్తిగా నేను కళ్ళు మూసుకొని నిద్రపోయేదాన్ని. మా అమ్మమ్మను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆమె దయా, కనికరం నాపై చెరగని ముద్రను వేశాయి. ప్రస్తుతం నేను జీవిస్తున్న జీవిత విధానంపై అవి గొప్ప ప్రభావాన్ని చూపించాయి. దయను చూపించడం నా విధి. దయ లేక కనికరం అన్నది ఆత్మఫలంలో ఒక భాగం. మనంతట మనం కనికరాన్ని ఉత్పత్తి చేయలేము. అది యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఇక కనికరమును గురించి బైబిల్ ఏమి చెప్తుందో చూద్దాం. మీకా గ్రంథము 6:8 ఇలా వ్రాయబడింది, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మనము కనికరమును ప్రేమించాలి. కనికరమును చూపించండి అని చెప్పకుండా కనికరమును ప్రేమించమని బైబిల్ ఎందుకు చెప్తుంది? మన కనికరము మన హృదయములో నుండి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం చూపించే కనికరం యథార్థమైనదిగా ఉండాలి, ఒక క్రియగానే ఉండకూడదు. మన హృదయములో కనికరం ఉంటే ఇతరుల పట్ల కనికరం చూపిస్తాము. ఒక స్త్రీ తన నోరు తెరిచినప్పుడు ఆమె నాలుక కనికరము గల ఉపదేశము చేయాలని బైబిల్ చెప్తుంది. మనము మాట ద్వారానే కాదుగాని మన ప్రవర్తన ద్వారా కనికరమును నేర్పించాలి. మత్తయి సువార్త 11:29 యేసు ప్రభు ఇలా చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనండి. మనుషులు మనలాగే ఉండాలని వారిని మనం బలవంతం చేయకూడదు. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని ప్రేమించాలి. నా విషయం ఎప్పుడూ ఎవరూ కనికరం చూపించలేదు, నేను వారి విషయం ఎలా కనికరం చూపించగలను, అది నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మీ విషయం కనికరం చూపించేవారు ఒకరున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మీ పాపాల కోసం సిల్వలో చనిపోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. దానిని పొందడానికి మీరు ఏమీ చేయలేదు. మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడే మీ కొరకు దానిని చేశాడు. మీరు ఈ విధంగా ప్రారంభించాలి. ఇతరులు ఏ విధంగా ఉన్నారో వారిని ఆ విధంగానే అంగీకరించాలి. మా అమ్మమ్మ కనికరం గల మాటలను చెప్పడం మాత్రమే కాదు, ఆమె నాతో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం ద్వారా, మంచి సలహాలను ఇవ్వడం ద్వారా నా పట్ల కనికరం చూపించేది. ఆమె కనికరమును ప్రేమించేది. ఎంత ప్రేమించింది అంటే ఆమె ఇతరులకు చేసిన ప్రతి ఒక్కటి, మాట్లాడిన ప్రతి మాట కనికరముతో కూడినవి, మృదువైనవి. మా అమ్మమ్మ నా పట్ల కనికరముతో మృదువుగా ప్రవర్తిస్తూ నేను ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించేది. దాని ఫలితంగానే నేను నా కుమార్తెకు కనికరమును గురించి నేర్పించగలిగాను. మా అమ్మమ్మ నాకు కనికరం చూపించింది కాబట్టి నేను కూడా అలా చేయగలిగాను. కొంతకాలానికి నా కుమార్తె తన పిల్లలకు కనికరం గురించి నేర్పిస్తుంది. మరి మీ విషయం ఏంటి? మీ హృదయం దేనితో నింపబడింది? మీరు దేనిని ప్రేమిస్తున్నారు? కోపముతో, ప్రతీకారంతో, అసహనంతో కూడిన మీ మాటలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? లేక కనికరముతో కూడిన మాటలు, క్రియలు జ్ఞాపకం వస్తున్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మహిళలుగా మేము మా కుటుంబంలో మరియు సమాజంలో కనికరము గలవారముగా, మృదువైన స్వభావం గలవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ హృదయాన్ని ప్రేమ కనికరముతో నింపండి, జ్ఞానము గల మాటలతో నింపండి. వారి మాటలు మరియు క్రియలన్నీ వారి హృదయంలో నుండి వచ్చేలా సహాయం చేయండి. వారి జీవితాలు ఇతరులకు పురికొల్పుగా, స్ఫూర్తిగా నిలిచిపోయేలా మీ కృప నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, ఈరోజు మన ముఖ్యాంశం దయాని గుర్తుంచుకుంటారు కదూ. నేను శ్వేత మీకోసం ఓ మంచి కథను ఎన్నుకొన్నాం. ఇందాక మీతో చెప్పాం కదా, ఇక వినండి, ఆనందించండి.
4: చాలా కాలం క్రితం దానయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, భార్యాపిల్లలు కూడా లేరు. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అతనికి మరేమీ లేదు. సరైన భోజనం కూడా లేనందువలన అతడు సన్నగా గడ్డిపోచలా ఉండేవాడు. అందరూ అతన్ని గడ్డిపోచ అని పిలిచేవారు. అతడు ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్లి తనకు మంచి భవిష్యత్తు నిమ్మని దేవుణ్ణి అడిగేవాడు. ఒకరోజు అతనికి ఒక స్వరం వినిపించింది.
5: దానియా, నీవీ గుడిలో నుండి బయటికి వెళ్లగానే నీ చెయ్యి మొదట ఏ వస్తువును తాగుతుందో ఆ వస్తువు నీకు గొప్ప అదృష్టాన్నిస్తుంది.
4: దానయ్య ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కళ్ళు నలుపుకున్నాడు. తన చేతిని గిల్లుకున్నాడు. గుడిలో తను తప్ప మరెవ్వరూ లేరు. భయంతో గుడి బయటికి పరిగెత్తాడు. ఆ తొందరలో గుడి మెట్లపైనుండి జారిపడ్డాడు. అలా దొర్లుకుంటూ కిందికి వెళ్లి చెత్తలో పడిపోయాడు. చెత్తలో ఉన్న గడ్డిపోచ ఒకటి దానయ్య చేతిలో పడింది. మెల్లిగా లేచి కూచున్నాడు. చేతిలో గడ్డిపోచ కనిపించింది.
6: ఓస్, ఈ గడ్డిపూస దేనికి పనికొస్తుంది? కానీ నేను విన్న స్వరం చెప్పింది జరగాలంటే నేను దీన్ని పడేయకూడదు.
4: ఇక దానయ్య ఆ గడ్డిపోచను అలాగే పట్టుకుని తిరగసాగాడు. కొంతసేపు అయ్యేసరికి ఒక తూరీగ వచ్చి అతని తల చుట్టూ తిరగసాగింది. అతడు దాన్ని తోలివేయడానికి ప్రయత్నించాడు, కాని అది అతని చుట్టే తిరగసాగింది. ఏం చేయాలో తోచక దానయ్య దాన్ని పట్టుకుని తన వద్ద ఉన్న గడ్డిపోచకు కట్టేశాడు. గడ్డిపోచ మరో కొనను తన చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడది ఒక గాలిపటంలా తయారయ్యింది. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక పూలు అమ్మే స్త్రీని ఆమె కుమారుణ్ణి కలుసుకున్నాడు.
7: పూలమ్మ పూలు, సన్నజాజీలు, విరజాజీలు, గులాబీలు, రండమ్మ రండి. పూలమ్మ పూలు,
8: అమ్మా చాలా ఎండగా ఉంది, నేను నడవలేనమ్మా, దాహం కూడా వేస్తుంది.
4: వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి ఎండలో తిరుగుతున్నారు కాబోలు. ఆ పిల్లవాడు బాగా అలసిపోయాడు. దాహం అంటూ ఏడుస్తున్నా ఆ అబ్బాయి దృష్టి దానయ్య చేతిలోని తూరీగపై పడగానే సంతోషంతో అతని ముఖం వెలిగిపోయింది.
8: అమ్మా అమ్మా, నాకు ఆ తూరిగ అడిగి ఇవ్వవా?
6: ఈ గడ్డిపూసనే నాకు అదృష్టాన్నిస్తుంది. కాని పాపం ఈ చిన్నవాడు ఎండలో బాగా అలసిపోయి ఉన్నాడు. దాన్ని అబ్బాయికిస్తే సంతోషపడతాడు కదా. బాబు, ఇదిగో దీన్ని తీసుకుని ఆడుకో.
7: అయ్యా, నిజంగా మీరు చాలా దయగలవారయ్యా. మీకు తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఈ రోజా పుష్పం మాత్రం ఉంది, దయచేసి దీన్ని తీసుకోండి.
4: దానయ్య ఆ రోజా పుష్పాన్ని తీసుకుని తన దారిను వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక రెండు చేతులతో తన తలను పట్టుకుని ఒక చెట్టు మొద్దుపై కూర్చున్న ఒక యవ్వనస్తుడు అతనికి కనిపించాడు. అతడు చాలా దిగులుగా ఉన్నట్లు కనిపించాడు. దానయ్య అతని దగ్గరకు వెళ్లాడు.
6: బాబు, ఎవరు నువ్వు? ఎందుకలా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్పు.
9: నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించిన ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకోవాలని ఆమె వద్దకు నేను వెళ్తున్నాను. కానీ ఆమెకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు.
6: నేను కూడా పేదవాణ్ణే, నా వద్ద విలువైన వస్తువులేమీ లేవు. కాని ఇదిగో ఈ రోజా పుష్పం ఉంది, నీకిష్టమైతే దీన్ని ఆమెకివ్వు.
9: ఓ, ఈ పువ్వు చాలా బాగుంది. ఈ పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర కొన్ని కమల పండ్లు ఉన్నాయి, తీసుకోండి.
4: ఇక ఇప్పుడు దానయ్య చేతిలో నిగనిగలాడే మూడు కమలా పండ్లు ఉన్నాయి. ఇంతలో ఒక బండి లాక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని అతడు కలుసుకున్నాడు.
10: అయ్యా, నాకొక సహాయం చేస్తారా? ప్రొద్దు నుండి ఈ బండి లాగుతున్నాను, చాలా దాహమేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, దగ్గర్లో నీళ్లు దొరుకుతాయా?
6: అయ్యో, ఇక్కడ దగ్గర్లో నీళ్లు ఎక్కడా లేవే. ఈ కమలాపళ్ళు తిని నీ దాహం తీర్చుకో.
10: నిజంగా మీరు ఎంత కనికరం గలవారండి. అమ్మయ్యా, నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. మీరేమి అనుకోకపోతే ఈ సిల్క్ వస్త్రము తీసుకోండి.
4: దానయ్య మళ్లీ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సిల్క్ గుడ్డను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇంతలో రథంలో వెళ్తున్న రాజకుమారి అతనికి ఎదురయ్యింది. ఆమె చాలా విచారంగా కనిపిస్తున్నది. కాని దానయ్యను చూడగానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
11: ఈ సిల్క్ గుడ్డ నీకు ఎక్కడ దొరికింది? ఇలాంటి గుడ్డ కోసమే కదా నేను వెతుకుతున్నాను. ఈరోజు మా నాన్న పుట్టినరోజు, నేను మా నాన్నకు ఒక రాజవస్త్రాన్ని కుట్టించాలనుకున్నాను.
6: ఈరోజు రాజుగారు పుట్టినరోజా? అయితే మీరు సిల్క్ వస్త్రాన్ని తీసుకోవచ్చు.
11: మీ ఆలోచన చాలా బాగుంది. నిజంగా మీరెంత మంచివారు. ఇదిగో దానికి బదులుగా ఈ నా బంగారు కంకణం తీసుకోండి.
6: నా అదృష్టం ఒక గడ్డి పోచతో ప్రారంభమైంది. ఇప్పుడు బంగారు కంకణం దొరికింది. ఇంత మటుకు చాలే.
4: దానయ్య ఆ బంగారు కంకణంను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక పెద్ద వరిచేను కొన్నాడు. దానిలో కష్టపడి పనిచేశాడు. దాని దిగుబడి ప్రతి సంవత్సరం పెరగసాగింది. త్వరలో అతడు ధనవంతుడయ్యాడు. కాని అతని డబ్బు అతని బుద్ధిని కొంచెం కూడా మార్చలేదు. అతడు నిత్యము ఆకలితో అలమటించేవారికి బియ్యం ఇచ్చేవాడు. గ్రామంలోని పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాడు. అందరూ ఇవన్నీ అతనికి ఒక గడ్డిపోచ నుండి వచ్చాయి అని అనుకునేవాళ్లు. కాని ఈ అదృష్టమంతా తన దయాగుణం నుండే వచ్చిందని దానయ్యకే తెలుసు.
1: నేను శ్వేత మాత్రం ఈరోజు సమయాన్ని సంతోషంగా గడపగలిగాము. మీకు కూడా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు మీకు సీడీ రూపంలో కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.
0: మనము ఒకరి పట్ల మరొకరం దయ కలిగి ఉండాలని ఆజ్ఞాపింపబడ్డాము. ఈ విషయమే బైబిల్లో కొలొస్సీలకు రాసిన పత్రిక 3:12 రాయబడి ఉంది. కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికిని తగినట్లు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది మనకు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనల్ని బలపరిచే ప్రభువును బట్టి మనం సమస్తం చేయగలం.

0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

మీరు సర్వసృష్టికి వెళ్లి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

0: సమయం అతి విలువైనది. ఈ లోపల ఏదైనా ఎక్కువ విలువైంది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేనిదని ఉందంటే అది సమయము. దేవుని వాక్యలో చూస్తానండి, యోహాను సువార్త 9:4 చదువుదామా.
1: పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు,
0: పగలున్నంత వరకు
1: నన్ను పంపిన వాని క్రియలు,
0: నన్ను పంపిన వాని క్రియలు
1: మనము చేయుచుండవలెను,
0: మనము చేయుచుండమను. పగలున్నంత వరకు, హి ఇస్ టాకింగ్ అబౌట్ టైం, వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పనిచేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏదైనా ప్లాన్ చేయగలవు. ఈ వాక్యం వింటే మీరు, ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్, ఈ సంవత్సరంలో ఏంటి మీ దృష్టి, ఈ సంవత్సరంలో ఏంటి మీ సాధన? డోంట్ వర్క్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వితౌట్ ఎ ప్లాన్. సమయం పోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది, దినాలు గతించిపోతా ఉన్నాయి. యూ బెటర్ ప్లాన్ యువర్ వే. దేవుని వాక్యలో చూస్తానండి, కొంతమంది ఉంటారు, లెట్స్ జస్ట్ గో క్విక్లీ ఇన్ టు ఇట్. పట్టుదల పట్టు పట్టినోరు మామూలు కాదు. దేవుని వాక్యలో చూస్తే యెహోషువ గ్రంథం ఒకసారి తిప్పితే, జాషువా చాప్టర్ 8:18,
1: అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకుని ఈటిను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్ప

0: తో పట్టణాన్ని స్వతంత్రించుకో, ఫైట్, జయం నీదే, కాన్క్వర్. ఈరోజు ఈ మాట్లాడుతున్నాను, ఎంతమందికి న్యూ ఇయర్ రోజున ప్రామిసెస్ తీసుకున్నారు? చేతులు ఎత్తారా. వాగ్దానాలు తీసుకోకుండా నూతన సంవత్సరం మాత్రం వెళ్ళకండి. దేవుని మాట, దేవుని వాగ్దానాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణం నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ తీసుకున్నది ఎలాగా? నీ చేతిలో ఈట ఉంది చూడు, దాన్ని ఎత్తిపట్టు. ఈ ఈటతో నీకు జయాన్ని ఇస్తున్నా. ఈట ఎత్తాడంట, పోరాడతాం ఆపలే. మీరు గమనిస్తే ఆ రాత్రి దేవుడు అన్నాడు నీకు ఇచ్చానయ్య అంట, ఆ రాత్రే బయలుదేరాడంట. ఆ రాత్రే సైన్యాన్ని తీసుకుని బయలుదేరి పొద్దుటే సర్ప్రైజ్ అటాక్, అంటే పొద్దుటికి అంటే రాత్రి తెల్లవారుజామున తెలియదు, తెల్లవారుజామున వచ్చు సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాడంట. సర్ప్రైజ్ అటాక్ చేసి వారిని హతం చేస్తే దేవుడు ఏం చేశాడంట చదవండి. అక్కడ అమ్మోనీయుల్ని వారి చేతులకు అప్పచెప్పాడంట దేవుడు. 24 చదవండి.
1: వీటిలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇస్రాయేల్ వారిని చంపుట చాలింపగా కత్తివాత కోలక మిగిలిన వాడొకడను లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి
0: ఒక్కడు కూడా మిగలలేదంట, అందరు చచ్చాడంట. దాని నెక్స్ట్ 25
1: దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
0: ఏంటంట, ఎప్పుడు వరకైతే తను పోరాడాడో పోరాడి ముగించేంత వరకు ఈటను కిందకు దింపలేదంట. పట్టాడు, దేవుడు అన్నాడు ఈట ఎత్తిపెట్టు నీకు జయం ఇస్తా. ఎంతసేపు జయమో? నువ్వు ఈట పెట్టినంత వరకు. సో ఎంతసేపు నువ్వు పట్టుకోలేదు ద టైం, జయం వచ్చేంత వరకు. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టిల్ ద టైం యూ గెట్ విక్టరీ, యూ హ్యావ్ విక్టరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దుట పోరాడి ఈట పట్టుకుని ఆపకుండా లిఫ్ట్ చివరి వరకు ఆపకుండా జయం సంపాదించుకోవడానికి సిద్ధమా? ఎందుకంటే ఈట అన్నదప్పుడు లెట్స్ టాక్ లిటిల్ రియాలిటీ, అప్రాక్సిమేట్లీ 50 కిలోస్ ఉంటుందంట లైటెస్ట్. ఆన్ అన్ యావరేజ్ వీరులు వాడేది 150 కిలోస్ ఉంటుందంట. సో 50 కిలోస్ అన్ యావరేజ్, లెట్స్ టాక్ అబౌట్ యావరేజ్ వన్. 5 నిమిషాలు చేతులు ఎత్తి పెట్టా అంటే 30 సెకండ్ల చేతులు దిగిపోతుంది. ఇందులో 50 కిలోల్ని ఎత్తి పెట్టాడు, యుద్ధమయ్యేంత వరకు వదల్లా, యుద్ధమయ్యేంత వరకు వదల్లా. ఎంత కష్టమై ఉంటుంది, రాత్రంతా ఫుల్ రెస్ట్లో రాలే, పట్టుదలతో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు తీసుకో. మీరు వాగ్దానాల కార్డు తీసుకున్నారని చెప్పారు, వాగ్దానాల కార్డు కాదు, వాగ్దానాలు మీరు తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకున్న వారు పట్టుదల ఉందా టు క్లెయిమ్ ఇట్? వాట్ వాజ్ ద థింగ్? దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకుంటా, ఆగకుండా నాన్ స్టాప్ కొట్టింది. ఏంటది నువ్వు ప్రయాసపడింది? నువ్వు చేయకుండా దేవా నాకు ఇచ్చే అంటున్నావు, నువ్వు ఆలోచించుకున్న ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, దేవుడు చేసే దేవా చేసే దేవా చేసే, ఇది ఏం చేయడు దేవుడు. కొలసీ రాసిన పత్రిక 4:5-6 వచనంలో ఒకసారి చదువుదామండి.
1: సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి, ప్రతి మనుషునికి ఏలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి.
0: సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి. ఈరోజు అపవాది చేసే పని టైం వేస్ట్, టైం పాస్, టైం వేస్ట్, టైం పాస్. ఎంతోమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు, టైం పాస్ చేసుకుంటున్నారు. నో, టైం ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఈరోజు జీవితాలు అక్కర్లేని నిర్ణయాలు చేసుకుని రిలేషన్షిప్స్ అని, అఫేర్స్ అని, అదని, ప్రేమ దోమ ఇదే దాంట్లో టైం గడుపుతున్నారు. నో నో నో నో నో, డోంట్ యూజ్ యువర్ టైం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. Don't waste your time for unnecessary things. Everything has a time and season. Prati daniki kalamu samayamu tagunu. Dani taginattiga cheyandi, dani taginattiga bratakandi, dani taginattiga jeevinchandi. Devudu vaaku telichesadu ade. Elaga meeri samsaralu munduku vellali. Simple. I am giving you one rule. Plan. Plan. Let's make it practical. Plan. Meeku assignment ee roju. Wake up ready. Plan. Enti plan? Mee year ni raayandi. ఇయర్లీ ప్లానింగ్ మీకు ఉందా? ఎంతమంది ఇయర్ అంతా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారు ప్లానింగ్? ఆ దెర్ ఇస్ వన్ సిస్టర్ ప్రైజ్ గాడ్, దెర్ ఇస్ అదర్ సిస్టర్ ప్రైజ్ గాడ్. ఎనీ బ్రదర్స్? వన్ బ్రదర్, టూ బ్రదర్స్, అడగబడరు.

0: నెక్స్ట్ ఆ ప్లాన్ అమ్మండి. Because I want to see the plan. What month, what achievement? By the end of the year, what is the task? What is the income? What is the revenue? What is the profitability? What is the loss? What if things go wrong? I'm not talking only about money. I'm talking about life. Eppudu em cheyabothunnaru? Eppudu ela undabothunnaru? Ee samvatsaram timer. Timer ellipothane undi. How are you going to use it? Ela vaadabothunnaru? Ee roju chaala mandiki samvatsaram kondadu. Let's talk about month. Sir, chalamandi month kodadu. Let me keep it very simple. How do you start things? Then practical, start with a day. Oka rojuki plan cheyandi. Oka rojuki plan cheyandi. Ippudu ee roju em chestaru? Ippudu kuchina aalochistha time ayipindi. Kani rep em chestaru? Ee roju ratri aalochinchandi. Ante ippundi aalochinchukunta night ki raayandi antunna. Ee roju nunde meeku oka savalu. Oka pen paper pettukondi. Write, take it what is in your mind. Write, put it down. Make it a plan. Planning is one thing. Second is accountability. Lekkalu chusukuntam rendu. Ee rendu practically meer start cheyali. Ee roju nundi nijjaga mee jeevithala marpu choodalante devudu karyam cheyalante devudu vaakale chadaru. Meer plan chesthe devudu sthiraparustadanta. Yoshuaki devudu ellu neeku isthana annadu. Eena raatri planning chesi surprise attack kottadanta. Devudu ichada plan. ఇంకా మీరు యెహోషువ గ్రంథం మొదటి నుండి చివరి వరకు చదువుతా అంటే ఎన్నో ప్లాన్స్ యెహోషువ వేస్తున్నాడు, దేవుడు జయమిస్తున్నాడు. ప్లాన్ లేసేది యెహోషువ, దేవుడేమో జయము. ఇఫ్ యూ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే టైం. ఆ టైం కరెక్ట్గా వాడు జయం లేదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ ప్లాన్, ఏం చేయబోతున్నా, రేపేం చేస్తా, రేపేమి చేస్తానని ఒక తలంపు నీకు రావాలంటే ఫస్ట్ నా బ్రతుకేంటి, నాకు కలిగి ఉన్నది ఏంటి. ఈరోజు నీకేం లేదంటే పెద్ద లిస్ట్ ఇస్తాను. నీకేముందో చెప్పు నాకు. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? నాకు ఏం లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నాకు వాట్ డూ యూ హ్యావ్? అది చిన్నదో పెద్దదో రై, నీలో ఏముంది, నీకేముంది. ఇంక మాటలు చెప్పాలంటే వాట్ ఆర్ యువర్ టాలెంట్స్, వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్. నీ టాలెంట్ ఏంటి, నీ రిసోర్సెస్ ఏది, దీన్ని బట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వని దాని గురించి నేను లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతాడు. వాట్ ఈస్ గివెన్ ఈజ్ గోన్ ఆస్క్ అకౌంటబిలిటీ. నీకు కలిగింది ఏంటి, రాయి. రాస్తే నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. డాట్స్ పెట్టావు అనుకో, దాని తర్వాత షేప్ వస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టు, దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇది ఉందా అయితే ఇది చేయొచ్చు కదా, ఇది ఉందా అయితే ఇది వాడచ్చు కదా. ప్లాన్. ఈ సంవత్సరంలో నీలోన్న దేవుడు పెట్టిన తలంపు ఏంటి? మంచిది ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. ఏంటి అది మంచిది ఆలోచించదు నువ్వు. ప్లాన్ రైట్ డౌన్, రాయి. రాసి దేవా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది నిశ్చితం అయితే జరిగించు. నిశ్చితం అయితే జరిగించాలి, గాలి ఉదస్తం కాదు. దేవుడు రిసోర్సెస్ పెట్టాడు, యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. దేవుడు తలుపులు తెరుస్తాడు, అవకాశాలను ఇస్తాడు, యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. అదే సమయంలో అకౌంటబిలిటీ, రాసుకో, లెక్కలు రాసుకో. లెక్కల పుస్తకం సపరేట్ పెట్టుకో కావాలంటే. నాకేం పెద్ద డబ్బులు లేవండి, 10 రూపాయలు ఉందా, లెక్కలు రాయి. 10 రూపాయలు లెక్కలు రాయి. ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు? లెక్క రాయి. లెక్క ఎందుకు రాయమంటున్నావు? నువ్వు లెక్క రాసినప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా? ఉన్నదే 10 రూపాయలు. ఇది కొంటాం అవసరమా? ఇది తింటాం అవసరమా? ఇది లేకుండా బ్రతకలేవా? ఇది లేకపోతే ఏ పెద్ద మిగులుతుంది? కొంచెమే మిగులుతుంది. మిగులుసు ఎప్పుడు అన్ని చిన్న ప్రారంభాలే. ఎత్తింది ఎవరికి ఘనమైన ప్రారంభాలు రావు. అందరికీ చిన్న ప్రారంభాలే. చిన్న దాంట్లో నేర్చుకోవాలి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు దేవుడు వాటిని తెలియజేయబడింది. కొంచెంలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా నమ్మకం ఉంటాడంట. సో స్టార్ట్ స్మాల్. ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు దేవుడు. మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మీరు వాడింది ఎలాగుందో చూసుకోండి. ఒకటి మీ జీవితం, రెండోది మీ లెక్క. ఈ రెండు టాలీ అయ్యాయి అనుకో, ఎక్స్ట్రాడినరీ, యు విల్ సీ ఇంక్రీజ్. నువ్వు ఎప్పుడైతే లెక్కను చూసుకుంటా నేర్చుకుంటున్నావో, నీ ఖర్చు పెట్టవని కాదు, అవసరత కొరకు, మేలు కొరకు ఖర్చు పెడతావు, లాభం కొరకు ఇన్వెస్ట్ చేస్తావు. మీరే చూడండి మీ జీవితంలో. ఇంకా నేను నెక్స్ట్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడాలి. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇన్వెస్ట్ అంటిల్ యూ లెర్న్ దిస్. నో పాయింట్. Where will you invest your money? Where will you invest your time? Where will you utilize your life? You cannot do that until you learn this. Idu nechukunte next akkadiki vastadu.
1: ఈరోజు చాలామంది దర్ యూజింగ్ దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గాల్లోకి వెళ్ళిపోతాయి, గాల్లో ఖర్చు పెడతారు. హౌ విల్ యూ ప్లాన్ లైఫ్? ఒక 10 లక్షలు చేర్చిపెట్టు, 10 లక్షలు చేర్చిపెట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు నిజంగా? ఫస్ట్ ఎక్కడ పోతున్నాయి చూడు. ఆ 10 రూపాయలు నేర్చుకో ఫస్ట్. ఆ 10 రూపాయలు నేర్చుకో. ఆ 10 రూపాయలు నేర్చుకున్నావా, ఆ 10 రూపాయలు 1 రూపాయి ఎత్తిపడతావు నేర్చుకో ఫస్ట్. ఇదేం పెద్ద, ఈరోజు ఏం పెద్ద ఉండదు. లెర్న్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ ఉంటే మాత్రమే జీవితంలో వర్దిల్తారండి. ఈరోజు లోకంలో ఉన్నవారు ఈ నియమాలు నేర్చుకుని గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు ఏం తెలుసా, లోకంలో వారు అంత ప్రయాసపడి గొప్ప వాళ్ళు అవుతున్నారు, నేను నీ తోడుంటా, నేను నీకు నా ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పనిని ఏం చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి, లోకంలో వాడు పడిదానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను, నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులని నాలో నడిపించి నా ప్రేమను చూపి. అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే దేవా నా అప్పులు తీర్చి, దేవా నా సాగించి, అప్పిస్తావా? డబ్బులు ఏమైనా ఉంటావు పంపిస్తావా? 10,000 అంటే కొట్టు, 2 రోజులు ఇస్తా. ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు, అంత నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతిగా ఉంటాను లేదు. వాక్యంలో చూస్తానండి, కొన్ని వచనాలతో జస్ట్ చెప్పి ముగించేస్తాను. కీర్తనలో 90:12,
2: మాకు జ్ఞానము కలుగునట్లుగా
1: చేయము, మాకు జ్ఞానము కలుగునట్టుగా చేయము,
2: మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
1: ఏంటంట, మా దినాలు లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, అంటే టైంని లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, టైం లెక్కిస్తాం మాకు నేర్పించు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, టీచ్ అస్ టు నెంబర్ ఆర్ డేస్ దట్ వీ మే గెయిన్ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన హృదయాన్ని కలిగినట్లుగా సమయాన్ని లెక్కిస్తూ నేర్పించయ్యా. సమయాన్ని లెక్కించిన వాడికి జ్ఞానం ఉంటుందంట. క్యాలిక్యులేట్ యువర్ టైం. దేవుని వాక్యంలో చూస్తాను, రోమీయులకు రాసిన పత్రిక 13, Romans 13:11,
2: మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
1: ఈ మాట చాలా పెద్ద హెచ్చరిక అండి. అండర్స్టాండింగ్ ద ప్రెసెంట్ టైం, ఇప్పుడున్న ప్రస్తుత సమయాన్ని ఎరిగిన వారు ఉండాలంట. అండర్స్టాండింగ్ ద ప్రెసెంట్ టైం, ఇప్పుడు పరిస్థితి, కాలం సమయం ఎరిగిన వారు ఉన్నారా? 10 సంవత్సరాల ముందు నీకు పనిచేయదు. ఇప్పుడు టైమింగ్లీ ఆన్సర్, టైమింగ్లీ డెసిషన్, టైమింగ్లీ స్టెప్, టైమింగ్లీ మూవ్, టైమింగ్లీ మేక్. తగినట్టుగా ఉండాలి, ఎప్పుడో ఉన్నట్టు కాదు. ఇప్పుడు కాలము సమయము. ద అవర్ ఇస్ ఆల్రెడీ కమ్ ఫర్ యూ టు వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. నీ నిద్ర నుండి లెగుస్తానికి ఇదిగో సమయం వచ్చింది. లే, ఇట్స్ అ టైమ్ యు ఆర్ అవేక్, యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ కాన్క్వరింగ్. అదే రీతిగా బికాస్ అవర్ సాల్వేషన్ ఇస్ నియర్ నౌ దెన్ వీ వర్ ఫస్ట్ బిలీవ్డ్. దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగించే దేవుడు అండి, నిశ్చయంగా. నో డౌట్ అబౌట్ ఇట్. 1 యోహాను 2:17,
2: లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
1: ఏంటంట, లోకము దాని ఆశ గతించిపోతుంది గాని దేవుని చిత్తము జరిగించువాడు
2: నిరంతరము నిలుచును.
1: ఈ మాట చెప్తున్నాడు, దేవుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు, నిరంతరంలో ఉన్న దేవుడు. నిరంతరము తెలిసిన టైం లిమిట్, అక్కడ కాలం సమయం లేదు. సృష్టి చేసినప్పుడు దేవుడు కాలం సమయం, నక్షత్రములు పెట్టినప్పుడు దేవుడు ఏంటంట, కాలానికి సమయానికి సాదృశ్యంగా పెట్టాడట. జస్ట్ క్యాలిక్యులేట్ టైం అండ్ సీజన్. మనం చూసినప్పుడు చూస్తే ఇక్కడికి ఇక్కడికి తేడా. దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు, ఇక్కడ శాంపిల్ పెట్టి టైమర్ పెట్టాడు. ఇందులో సరిగా ఉన్నావా, ఇందులోకి వస్తావు. ఇందులో సరిగా లేవా, ఇందులోకి రావు. ఈరోజు మీరు యూఆర్ ఇన్ దిస్ ట్రయల్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ ట్రయల్. ఆవిరి వంటిది జీవితం, యూఆర్ ఇన్ దిస్ ట్రయల్ పీరియడ్. ఇది సరిగా వాడితే నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు ఉంటావు. దేవుడితో కోరేది ఒకటే, ఇవన్నీ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి కానీ ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో దే లివ్ ఫర్ ఎవర్. నిత్యత్వంతో దేవునితో నిత్యత్వంలో ఉంటారు. యాకోబు 4:17 చివరికి చదువుదామండి.
2: కాబట్టి మేలైనది చేయనిరిగియు
1: మేలైనది చేయనిరిగియు
2: అలాగు చేయుని వానికి పాపము కలుగును.
1: ఆహా, ఎంత కఠినమైన మాట ఇది. మేలు ఏది చేయాలో తెలిసి చేయని వాడు పాప అంట. ఇంకా మాటలు చెప్పాలంటే knowing what to do right and not doing is a sin. మీకు చెప్తానన్న, do you know what is right? మీరు ఏం చేయాలో తెలుసా? చాలా మందికి తెలుసు, చేస్తున్నారా? చేయట్లేదు. పాపం అంట. జాగ్రత్త. దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృప అన్ని నువ్వు వ్యర్థపరుస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. సేమ్ తలాంతుల ఉపమానం, సేమ్ మంచి దాసుల ఉపమానం. సైమ్ టైం ఇచ్చాడు, కొంతకాలము అని ఉంటుంది, కొంత సమయము, ఫర్ సీజన్, కొంతకాలము దేవుడు వదిలిపెట్టాడు. ఇచ్చాడు, అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. చెడ్డదాసుడు అనుకున్నాడంట, నా యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు మంచి దాసుడు కాబట్టే ఆయనకి అన్ని ఇచ్చాడు. ఆ మంచి దాసుడు ఏమనుకున్నాడంట, యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి తిని తాగి పొక్కడిని కొట్లాడుతున్నాడంట, పక్కోడితో గొడవ పెట్టుకుంటున్నాడంట. టైం ఏం చేస్తున్నాడు ఇతరులకి? హీ వాస్ ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే నోటితో గాలితో కొడుతున్నట్టు. ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇస్ రిపీటెడ్ బ్లౌస్ అంటే నోటితో పంచింగ్ చేస్తున్నట్టు. ఈరోజు చాలామంది మాటలతో దూషిస్తూ ఉంటారు, వేస్టింగ్ దర్ టైం, క్రిటిసైజింగ్ అదర్స్. దేవుని వాక్యంలో చూడండి, ఈ చెడ్డదాసుడు సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉంటే, ఇతరులని దూషిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఉంటే వచ్చాడంట యజమాని. వాడి సంగతి ఎలా ఉంటుందో మీరే చదివి చూడండి. అయ్యో ఘోరం. ఈరోజు దేవుని వాక్యం వింటనే మీరు మీ సమయం అతి విలువైంది. You know, I also want to conclude one more thing. Make practical. First, plan your life. Plan. Drushti enti. Plan your life. Start with a day. Oka roju tho prarambhinchu. Ee roju enti? Telida prabhu em cheyamantao? Neevu plan cheyalante modatiga nee kaligindi enti, neelo unnadi enti, neevu aashapadedi enti anni raasukovali. Write oka tab, write. What do you want? What do you desire? What is that you got? Write. రాస్తే లింక్స్ అవుతాయి, కనెక్టింగ్ ద డాట్స్. అదే టైంలో ప్లాన్ యువర్ రిసోర్సెస్. నీకు దేవుడు ఇచ్చింది ఏంటి? డబ్బమనే, రిసోర్సెస్ ఏమనామనే ప్లాన్. అండ్ ఐమ్ సజెస్టింగ్, మీరు పడుకునేటప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, డిసిప్లిన్ యువర్ లైఫ్. మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడతా పడుకోవద్దు. ఈ మధ్యకాలంలో స్టడీ కూడా తెలుసు కదా, ఎప్పటి నుండో ఉంది స్టడీ, పక్కన పెట్టుకోవద్దు. బ్రెయిన్లో సెల్స్ చచ్చిపోతాయి, డ్యామేజ్ అవుతుంది రేడియేషను, మంచిది కాదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి రీజన్స్. వద్దురా బాబు పక్కన పెట్టుకుంటారా అంటే, నేను పక్కనే పెట్టుకుంటానంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పు. వాడికి డ్రగ్ అడిక్ట్ ఏమైనా తేడా ఉందా? డ్రగ్స్ తీసుకున్న నేను తీసుకోకపోతే బ్రతకను అంటాడు, నువ్వేమో ఫోన్ పక్కన లేకపోతే బ్రతకను అంటావు. ఏదైతే నేను పట్టు పెట్టుకుంటుందో అది తీసిపడి, కీప్ ఇట్ ఫార్ అసైడ్, దగ్గర తీసుకురావు, దగ్గర పెట్టదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మన జీవితాన్ని మనం సరిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎవరో మన కొరకు చేస్తారు కాదు, నువ్వు చేసుకోవాలి. దేవుడు నీకు నచ్చింది ఏది ఆయన తీయడు, నీకు ఇష్టం లేనిది ఏది నువ్వే ఉంచుకోవు. సింపుల్. నువ్వు ప్రేమించే పాపాన్ని దేవుడు తీసాడు, నువ్వు అసహించుకుంటేనే దేవుడు నీ చేతుల్లో సమర్పించుకుంటేనే దేవుడు తుడిచివేస్తాడు. ఇఫ్ యు లవ్ సిన్ అండ్ లివ్ ఇన్ సిన్, గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పుల్ యు అవుట్ అండ్ రా బయటకు. తీయడు, నీ ఇష్టం. జీవం మరణం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. బ్రతకాలని ఆశపడుతున్నావా? బ్రతుకులోకరా. చావాలని చస్తాను నాకు తెలిసే చేస్తానంటావా? చావు. అజ్ఞానంలో ఉన్నావా? ఇదిగో నా వాకుని తెలియజేస్తున్నాను, జ్ఞానాత్మని నా జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటావని. కానీ నువ్వు ఇంకా అంధకారంలో ఉంటానంటే నీ ఇష్టం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా మీ సంవత్సరం, మీ కాలం, మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, వ్యర్థపరచుకోండి. డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ అన్నెసరీ థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. Be a blessing. Be blessed and be a blessing. Nobody can be a blessing until they are blessed. Remember that. నువ్వు ఆశీర్వదించబడకుండా ఇతరులకు ఏదో పెద్ద ఆశీర్వాదం అంటే కాదు, ఫస్ట్ నీ జీవితంలో నీకు ఉండాలి ఆశీర్వాదం. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డిసిప్లైన్. క్రమశిక్షణ అనేది మస్ట్ అండి, అది మీ ఇష్టం.
0: అది మీ చిత్తం అంటే దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. నీ చిత్తం ఆయన చిత్తాన్ని సమర్పించుకుంటే మాత్రమే ఆయన కార్యం చేస్తాడు, లేకపోతే చేయడు. దేవుడు సర్వశక్తిమంతుడు, వారి విశ్వాస పరిమళన చొప్పున అంట, అంటే వాని విశ్వాస స్తోమత చొప్పున దేవుడు కార్యం చేస్తాడు. అంతే, ఎంత ఉంది నీ విశ్వాసం? సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్. గాడ్ ఈస్ సేయింగ్ యూ టేక్ కంట్రోల్. దేవుడు అందరికి, మంచోడికి చెడ్డోడికి, నీతి మంతుడికి అవినీతికి, దుష్టుడవనే పాపమనే పరిశుద్ధుడవనే సెయింట్ అవనే ఎవరైనా సరే, దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చా నేను, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయం అందరికి ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికి దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం. హౌ యూ యూటిలైజ్ యువర్ టైం, మీ సమయం ఎలా వాడతాడు దేవుడు లెక్క అడుగుతాడండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమయాన్ని పోను, ఒక సద్వినియోగపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారంగా నడిపించబడుతున్నారు? మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు? ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి, ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్. స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసింది అన్నీ నీకు జయమేనండి. నీవు చేయాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుత్వం చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచే, నీ రక్తం ద్వారంగా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పు ఉంది ప్రభా, నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా, నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా, నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశమో ఆ ఉద్దేశమో నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా, ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా, మాకిచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభా. మీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికీ దయచి, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా, మా దినంలో లెక్క చూసుకున్న వారిగా, జాగ్రత్తగా బ్రతికే జీవితంలో మాకు దయచే మనం విడుకుంటామయ్యా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తంలో బ్రతకాలి దేవా. ఈరోజు నీ బిడ్డలు మార్పు కలగాలి ప్రభా, వారి జీవితంలో విధానాల్లో లెక్కలు చూసుకోవాలి, నువ్విచ్చిన వరములు లెక్క చూడాలి, నువ్విచ్చిన అవకాశాలు లెక్క చూడాలి, నువ్విచ్చిన కుటుంబానికి ఏం చేస్తున్నారా, నువ్విచ్చిన బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నారా, నువ్విచ్చిన తలాంతుల్ని ఎలా వాడుతున్నారా, నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎలా చక్క ఖర్చు పెడుతున్నారా, ప్రతిదీ లెక్క చూసుకుని జీవితాన్ని చక్క పెట్టుకున్న వారిగా చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు, నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులో సమస్యలు ఇరుక్కున్న వారుగా, పోరాటాలు ఇరుక్కున్న వారుగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభా, ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభా. ఇదిగోనే నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు, నీ మహిమాంతమై జీవింపజే. ఈ బలలో పాల్పొందడం ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించు. ఇది మాకు శక్తి అయి ఉందని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ శక్తిని దయచేయి, అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా, నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించు, నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపి అన్ని విషయంలో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వచ్చినాము తండ్రి, ఆమేన్.

సువార్త మొదటి అధ్యాయంలో క్రిస్మస్ కేవలము చిన్నపిల్లలకో పెద్దలకో లేకపోతే ఆయా రకాల వర్గ ప్రజలకు మాత్రమే కాదు, ఇది యవనస్తులకి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పటానికి దేవుడు ఈ క్రిస్మస్లో ఇద్దరు యవనస్తులను కూడా ఎన్నుకున్నాడు. అందులో మీరందరూ ఈజీగా చెప్పేసే యవనస్తులు ఎవరు? మరియా, యోసేపు కదా. 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గ్రేస్, కృప పొందిన యవనస్తులు. ఈ క్రిస్మస్ మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, కృప పొందిన యవనస్తులుగా, కృప పొందిన యవనస్తుడిగా, కృప పొందిన యవనస్తురాలిగా మరి నువ్వు ఉండగలిగితే చాలు. దావీదు ఒక మాట అంటాడు, జీవము కంటే ఉత్తమమైంది నీ కృప అంటాడు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నా, యూట్యూబ్ తెరుస్తున్నా, న్యూస్ వింటున్నా, ఎక్కువగా డెత్ రేట్ ఎవరిది లభిస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి వినబడుతుందో తెలుసా? ముసలోళ్ళు కాదు, యవనస్తులే. కృపలేని వారిగా మిగిలిపోతున్నారు, పుడుతున్నారు, బాల్యం ఏదో ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యవనంలోకి వచ్చేసరికి జీవితాన్ని అంతటినీ కూడా అపవాది చేతుల్లోకి అప్పగించి ఎంత దారుణంగా కుక్క చావు చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, నువ్వు పుట్టడం గొప్ప కాదు, పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయించుకోవడం గొప్ప కాదు, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని కృప పొందిన వ్యక్తులుగా ఈ లోకాన్ని ముగించడమే అసలు సిసలైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతమంది యవనస్తులు కృప పొందిన వారిగా ఉన్నారు? ఇటీవల నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు, అలా ముగిసిపోతున్న వారి జీవితాలు. హైదరాబాద్లో ఇటీవల ఒక యవనస్తుడు, చాలా దారుణమైన సంగతి, ప్రేమ మబ్బులో పడి ఇంటెదురుగున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2-3 నెలలు అనుకుంటా బాగానే గడిపినట్లుగా అనిపించింది. బిక్కుబిక్కుమంటూ బ్రతికారు, ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి దూరంగా బ్రతికారు. ఒకరోజు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడి, ఇంక అన్నీ మర్చిపోదాం, ఏం కాదులే, మా ఇంటికి రా భోజనానికి అని ఇంటికి తీసుకెళ్తూ కారులో ఇద్దరిని ఎక్కించుకున్నారు. సడన్గా నిన్ను మరొక చోటకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఇంకో కారులో కూర్చోబెట్టి, అబ్బాయిని కూర్చోబెట్టి కారులోనే చంపేశారు. అబ్బాయిని కారులోనే చచ్చిపోయాడు. ఒక దారపు ఉండ తీసుకుని దారంతో చంపేశాడు. యవనస్తులు వాళ్ళ కండబలం చూసుకొని అండబలం చూసుకొని మేమెంత గొప్ప అనుకుంటారు. కొన్నిసార్లు నీ ప్రాణం పోవడానికి పెద్ద పెద్ద కత్తులు కటారులు అక్కర్లేదు, ఇంత దారపు ఉండ చాలు. అబ్బాయి చందానగర్ అనే ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి అట, మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సంఘటన లోకంలో మనం చూస్తున్నాం. ఏంటి, వారి యవనం అంతా రోడ్డు పాలైపోతుంది, వారి యవనం అంతా ఛిద్రం అయిపోతుంది ఇలాంటి భయంకరమైన దినాల్లో. నిన్న నేను హైదరాబాద్ బయలుదేరే ముందు, 2 రోజుల ముందు భయంకరమైన వార్త, మేము ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రాంతం అది, తెల్లవారుజామున 2 గంటలకి 5 యవనస్తులు ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఏమేమో కోర్సులు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల్ని ఏదో ఉద్ధరించేద్దాం, జీవితాలను ఏదో ఉద్ధరించేద్దామని హైదరాబాద్ అని సిటీలకు వస్తున్నారు. 5 కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటే ఒక 2 సెకండ్లో దాటిపోతారు వాళ్ళ సిగ్నల్ని, 2 సెకండ్స్. ఆ 2 సెకండ్లో వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినా సరే ఆ క్రాస్ చేసే ప్రయత్నంలో ఒక టిప్పర్ వచ్చి వాళ్ళని గుద్దేసరికి కారు మీద ఎక్కేసింది అంతే, అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయారు. వాళ్ళు శవాలు తీసుకెళ్దామన్నాను కూడా లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చెప్పలేనని భయంకరమైన వార్తలు, సూసైడ్స్, భయంకరమైన మర్డర్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, కృపలేని యవనము. అయితే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా ఒక యవనస్తురాలు, ఒక యవనుడు దేవుని కృపను పొందుకున్నారు. ఈ ప్రపంచం మాట చెప్తాను, తిట్టుకున్నా పర్లేదు, మీరు నువ్వు ప్రపంచాన్ని వెళ్ళే అంత విద్యావంతురాలివి, విద్యావంతుడు అయినా అవ్వకపోయినా, డబ్బు సంపాదించిన ధనవంతుడు అయినా అవ్వకపోయినా, లోకానుసరమైన పేర్లు సంపాదించే గొప్ప సెలబ్రిటీలు అయినా అవ్వకపోయినా, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అనిపించుకొని అందగత్తే అందగాడు అవ్వకపోయినా,
దేవుని కృప పొందితే చాలు, నీ జీవితం అర్థవంతం అయిపోతుంది. హల్లెలూయా. ఆ అర్థవంతమైన బ్రతుకును యవ్వనస్తుడు అయిన నీకివ్వడానికే ఈ క్రిస్మస్. ఈ రాత్రి విశ్లానికి టైం లేకో, మీ అందరికీ టైం లేకో కాదు. ఏదో యూత్ క్రిస్మస్ మా చర్చిలో కూడా జరుపుకుంటున్నాంలే అని అందరికీ చెప్పుకోవడానికి కాదు ఈ క్రిస్మస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకో, నేను దేవుని కృపను పొందిన యువతినేనా కాదా? మీరు చెప్పచ్చు, మిమ్మల్ని పిలిస్తే నాకేంటక్క ఏం తక్కువ, నేను ఐఎమ్ ఇంటెలిజెంట్, చాలా బ్రిలియంట్, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఎంతో, నేను ఇంత అని నువ్వు ఎన్ని చెప్పినా నేను అంటాను వేస్ట్. ఆయన కృప లేకపోతే, ఆయన కృప లేకపోతే నీకున్నదంతా వ్యర్థం అంతే. మరి కృప నీకు కావాలా? మరియా కృప ఎలా పొందుకుంది? నాకు ఈ స్టేట్మెంట్ ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, మరియా భయపడకు, నువ్వేం పొందుకున్నావు? కృప. ఎక్కడ దొరుకుద్ది కృప? మీ రాజమండ్రిలో ఏ హాస్పిటల్, ఏ మరి షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు కృప కావాలి, కోటి రూపాయలు కృప కావాలి, ఎందుకంటే కోటి సంవత్సరాలు బతకాలి కాబట్టి నేను, లేకపోతే నాకు 100,000 రూపాయలు, నాకు ఇంత, నాకంత కృప కావాలంటే ఎవడిస్తాడు కృప? ఎవరి దగ్గర పొందుకోగలవు కృప? నువ్వు కృప, ఇందాక చెప్పాను ప్రాణం కన్నా విలువైంది కృప, జీవము కంటే ఉత్తమమైంది కృప. ఎట్లా కృప వస్తుందో మూడే మూడు విషయాలు చెప్తాను. నెంబర్ 1, 103:11 దేవుడు కృప. మరియకి ఎందుకు కృప దొరికింది? ఈరోజు క్రిస్మస్ రోజున నువ్వు కూడా కృప పొందుకుని గేట్ దాటు, కృప పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈరోజు ఆన్లైన్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, కృపను సంపాదించుకోండి. కృప కేవలము దేవుని నుండే వస్తుంది. ఆయన చెప్తున్నారు చూడండి, 103:11 చదువుతారు ఎవరైనా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. ఇంకా ఇంకేం మినహాయింపు లేదు. అక్క ఏమన్నా రికమెండేషన్ ద్వారా కృప పొందుకోనా? జాన్వేసిన అన్న రికమెండేషన్ ఉపయోగిస్తాను అక్క, నేను అన్నకు చాలా క్లోజ్, అన్న ద్వారా ఏమన్నా కృప వస్తుందా? లేకపోతే నాకు ట్రంప్ గారు మొన్న మరి అమెరికా ఎన్నికల్లో మరి పక్కకెళ్ళారు కదా, ఆయన చాలా గొప్ప ఆయన కదా, ఆయన కృప మన ద్వారా నాకు ఏమన్నా దొరుకుద్దా? మినహాయింపు లేదు. ఏముండాలి నీకు? ఆయన ఎందు ఏముండాలా? భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. మీ అందరికీ ఈరోజు చాలా భక్తి ఉంది, చీకటి అయినా ఉదయం అంతా మళ్ళీ ఆరాధనలు ఉన్నా, మళ్ళీ యూత్ క్రిస్మస్ అనేసరికి చక్కగా వచ్చారు. ఆన్లైన్లో మీరు అందరూ చక్కగా భక్తితో చూస్తున్నారు, వెరీ గుడ్. భక్తి ఉండే సరిపోదు, ఏముండాలి? భయం ఉండాలి. ఉన్నాయా నీకు భయభక్తులు? ఉన్నాయా ప్రభు అంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 10:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణము, ధైర్యం పుట్టిస్తుంది. 37:34 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూరు దేవుని దూతుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే కృప. భయభక్తులు కలిగి ఉండు. ఈ 2020 సరైన భక్తిని కలిగలేవేమో. నన్ను ఎవరు అడిగేవారు లేరక్క, ఎవరు అడిగినా నాకు అనవసరం, నా ఇష్టం చేసిన బ్రతుకుతాను అంటావా? నీకు కృప దొరకదు. డబ్బులు దొరుకుతాయేమో, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతాయేమో, కృప దొరకదు. కృప లేకపోతే ఎందుకు మన బ్రతుకు వేస్ట్? ఈరోజు ఆ కృప నీకు కావాలంటే ఆయన సన్నిలో మోకాళ్ళేసి ప్రభు నా భయభక్తులు నేర్పించు. ఒకనొక స్థితి ఉన్నదక్క, కొంతమంది భక్తి భయం బాగానే కలిగి ఉంటారు, కొంచెం అన్ని పెరిగేసరికి పక్కన పెడేస్తారు భయభక్తులు. పాస్టర్ గారు కనబడినా ప్రైజ్లాడు ఉండదు, పెద్దలకి వినయ విధేయతలు ఉండవు, గర్వం అహంకారం తిరుగుబాటు స్వభావం వస్తుంది. బైబిల్లో చాలా మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యోబు గురించి మంచి మాట ఉంది, 1:1 ఊజ దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు. యెహోవా యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు. డబ్బు పెరిగినా తరిగినా భయభక్తులు వదిలిపెట్టలేదు. అలా ఉంటావా నువ్వు కూడా? 2021 నువ్వు చాలా క్షేమాన్ని అనుభవిస్తావు. రాబోతున్న రోజుల్లో దేవుని కృపను అధికం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలవారేడలైన కృప అంత అధికంగా నేర్చుకోండి. ఏమన్నా బిడ్డలారా, మీ గర్వ మీ యొక్క చదువును బట్టి, ధనాన్ని బట్టి గర్వించద్దు. దయచేసి మీ ఎత్తును బట్టి, మీ రంగును బట్టి గర్వించొద్దు. పెద్దల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి, దైవజనుల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి ఏడల భయభక్తులు కలిగి ఉండాలి? అబ్రహాం గురించి అంటాడు, ఇందు నిమిత్తం నువ్వు నాకు భయపడుతున్నావు అని అర్థమైంది. అబ్రహాం చిత్తం ప్రవ్వా, దుమ్మునయ్యా ధూళినయ్యా అని ఒప్పుకునేటోడు. భయభక్తులు కలిగి ఉంటారా? ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం,
బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధత కలిగి జీవించడం, యోసేపును దానియేలును ఇలాంటి యవనస్తులు ముందు పెట్టుకుని బ్రతకండి. ఎవరెవరో సినిమా యాక్టర్లు కాదు మీ ముందు పెట్టుకుని బ్రతికేది. బైబిల్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళని పెట్టుకోండి ముందు మోడల్గా. అప్పుడు మీకు భయభక్తులు ఏంటో అర్థమైతే. లోకలున్న ఫ్యాషన్లు లోకలున్న విధానాలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మోడల్ని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు భయభక్తులు వస్తాయి. పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి కలిగి జీవించటం, వినయం కలిగి జీవించటం, ఇది దేవుడు కోరేది. తప్పకుండా దేవుని కృప మీకు లభిస్తుంది. రెండో మాట చూపిస్తాను, ఎవరికి కృప అంటే, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు మరియ కృప పొందుకుంది అని అంటే, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, ఏ కారులను ఎదిరిస్తాడు ఆయన? ఏ కారైనా ఎదిరించగలడు కదా. దేవుని ముందు స్కోడా బెంజి ఏం తేడా లేదు. దీనికన్నా ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, అహంకారులు. ఎదిరించి ఎవరికి కృప? ఎవరికంటే దేవునికి కృప, మరి దీనులకు కృప. నువ్వు దీన మనసు నేర్చుకోవాలి, ఓకేనా? దీన మనసు కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన వస్త్రాలు ఏంటి అని అంటే, డయానా గారి గురించి మనం వింటాం, మన వెసులన్న పాస్టర్ గారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్త్రం ధరించిందంట ఆమె వెడ్డింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తె కదా, ప్రిన్సెస్ కదా. కానీ ఆమె ఇప్పుడు భూమి మీద లేదు ఆవిడ, తెలుసా? ఎందుకో తెలుసా? పాపం దీన మనసు లేకనేమో, తగ్గింపు జీవితం లేనందువల్లనే. నేను మాట చెప్తాను, ఎన్ని వస్త్రాలు బీరువా నిండా నీకు ఉన్నా దీన మనసు లేకపోతే వస్త్రాలు లేనట్టే, నువ్వు బీదదానివే. దీన మనసు అనే వస్త్రం నేర్చుకోండి పిల్లలారా, యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. దీన మనసుని ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండడం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు నేను విరోధిని అన్నాడు. దీన్ని బట్టి గర్వించొద్దు. మా పరిచర్యలో, సేవా పరిచర్యలో మేము చాలామందిని చూస్తూ ఉంటాను. మా చిన్నతనం నుంచి ఇంతవరకు దీనులుగా ఉన్నవారు ఈనాటికి దీవించబడుతూనే ఉన్నారు. కాస్తో కోస్తో దేవుడు ఏదో ఇచ్చేసరికి అలా నెత్తి పైకెత్తి జీవించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద కూడా లేరు, తెలుసా? దేని బట్టి గర్వించొద్దే, ఎత్తుని బట్టి, రంగుని బట్టి, దేని బట్టి గర్వించద్దు. బైబిల్ చెప్తుంది, దీనులను ఆయన ఏం చేస్తాడు? కృపతో నింపుతాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము తను తాను ధూళితో దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏం తక్కువ అబ్రహాంకి? 13:2 ఆది కండలు అన్నాడు, దాస దాస జనాంగాన్ని విస్తారమైన వెండి బంగారు, మరి బంగారాన్ని కలిగి బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు. ఒకవేళ భూమి మీద ప్రస్తుతం అబ్రహాం గారు ఉంటే ఆయనే ప్రపంచ ధనికుల్లో నెంబర్ 1. అంత గొప్పవాడే ప్రభు దగ్గర దుమ్ముతో ధూళితో పోల్చుకుంటే నువ్వెంత నేనెంత? దేవుని మందిరంలో దీనత్వం కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా కుర్చీని జరపడమా? జరపండి అనడం కాదు, నేను జరుపుతాను. నేనా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా జరపడమా? నో, నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువ. ఆయనే దీనుడై పశువుల పాకలో పుడితే నువ్వెంత నేనెంత? నేర్చుకో. దీన మనసు ప్రభువా ఇచ్చే, ప్రభువా ఇచ్చేంటి రాదది. యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇదొక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ని రోజు ఏం చేయాలి నేర్చుకుంటే వస్తుంది. దీన మనసు కూడా వచ్చే అంటే అది వరం కాదు, వరంగా వచ్చేది అది. అదేంటది? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రభుని అడిగితే నీకు దీనత్వం నేర్పిస్తాడు, తెలుసా? ప్రభు దగ్గర మోకాళ్ళేసి, ప్రభు నాకు దీనత్వం నేర్పియ్యా, తగ్గించుకోవడం నేర్పించేయా. తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, అధ్యాపకుల దగ్గర, తోట, అసలు బైబిల్ ఏముంది తెలుసు? ఎదుటివారు ఎదుట, ఎదుటివారు అంటాడు చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఏం కలిగి ఉండాలి? హంబుల్నెస్. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరికి కృపిస్తాడు అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరికీ. ఏంటమ్మా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఏముంది? అందుకే ప్రార్థనలు పెట్టేది. విసులన్నీ ఏంట్రా బాబు, ముందు 40 రోజులు అన్నారు, తర్వాత 100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 అన్నారు, ఇప్పుడు 150 కూడా అది ఇంకా ముగింపు ఏమో మనకు తెలియదు. మరి అది జరిగే కొద్ది తెలియదు ఇక మనకి. ఎందుకో, ఎందుకమ్మా ఈ ప్రార్థనలు? కొంతమందికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ప్రార్థన చేసేవారికి ఏముంది? 1 కోటి రూపాయలు లాటరీ టికెట్ కాదు, ఏంటి? కృప ఉంది. హల్లెలూయా. మేమంతా కృప మీదే బ్రతుకుతున్నాం, మీకు తెలుసా?
మేమంతా ప్రార్థించేవారంతా ఈరోజు ప్రపంచంలో దేవుని కృపను అనుభవిస్తున్న వారంతా దేన్ని బట్టి తెలుసా? ప్రార్థనతో. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించే వారి గుంపులోకి వస్తావా? కొంతమంది యవనస్తులకి ఎన్ని పాటలన్నా వింటారు, ఎన్ని ఎంత, ఎందుకంటే మ్యూజిక్ అన్నీ మంచి బాగుంటుంది కదా, చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, కొరియోగ్రఫీస్ ఎంజాయ్ చేస్తారు, ప్రసంగాలు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంకేం కట్టి ఇటు చూస్తూ ఉంటారు. కష్టం కొంచెం. ఒంటెలు కూడా మోకరించాయి బైబిల్లో, మీకు తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయి. ప్రభుసల్లో మోకాళ్ళేడు నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు ప్రార్థన చేశాడు. మూడు పూటల మూడు సార్లు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన దానియేలు ప్రార్థన చేశాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేనంటాను మీరు ఏ పనైనా నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్రార్థన కూడికలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ లైవ్లో వింటున్న వారులారా, ఈ ప్రార్థన నెగ్లెక్ట్ చేయకండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మీరు ఉండండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీ ముఖరూపాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని తెల్లగా చేస్తుంది. ప్రార్థన నీకు భద్రతనిస్తుంది, రక్షణనిస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది, నిత్యరాజ్యాన్ని అందిస్తుంది. అర్థమైందా? బిల్లీ గ్రహం గారిని అడిగారు, ఎవరో ఇంత గొప్ప దైవజనుడుగా, ఇంత పేరు సంపాదించిన వ్యక్తిగా, సక్సెస్ఫుల్ లైఫ్, కృప పొందిన జీవితం, 99 సంవత్సరాలు బ్రతికారు ఆయన. బ్రతికిన వ్యక్తిగా మీరు ఇంత అద్భుతమైన సేవలు చేశారంటే సీక్రెట్ ఎండ తెలుసా? ప్రేయర్ అన్నాడు. నా కండ అండబలం అనలే, నా వెనకాల ఉన్న వాళ్ళు అనలే, ప్రార్థన. తమ్ముళ్ళారా, ప్రార్థన చేస్తారా? ప్రార్థనలు ఎదుగుతారా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ప్రార్థన అంటే మంత్రతంత్రాలు కాదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవునితో మాట్లాడడం నేర్చుకో, సంభాషించడం నేర్చుకో. లార్డ్ బీ విత్ మీ, నన్ను నాతో ఉండు, నన్ను నడిపించు, నన్ను బలపరచు. నా వల్ల కాదు. ప్రార్థన అంటే ఏంటో చెప్పను, ఒకే మాట చెప్తాను, దేవుని మీద ఆధారపడిపోవడం అంతే, దేవుని మీద ఆనుకోవడం అంతే. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడండి, ప్రతిరోజు ఆధారపడండి. నేను ఒకటి నేర్చుకున్నాను తెలుసా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాను, ప్రతి విషయం. నాకు మంచి భర్త ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉన్నారు, మంచి బ్రదర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ నేను మొట్టమొదటిగా ఆధారపడేది నా పరమ తండ్రి మీద. ప్రభువా, ఈరోజు నా జీవితంలో గడవాలంటే నీ కృప కావాలి, నాకు సహాయం చే. నేను అడుగు తీసి అడుగు వేస్తే నీ సహాయం దయచే. ఏం మాటలు మాట్లాడాలో నా నోటికి సెలవి ప్రభువా. ఏం చూపులు చూడాలో, ఇదిగో నా చూపులు చెడిపోకుండా వచ్చాయి, నా మాటలు చెడిపోకుండా వచ్చాయి, నా కార్యం, నా నడక సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా అని ఈరోజు వరకు కూడా ప్రభు మీద ఆధారపడతా. అదే ప్రార్థన అంటే. ఆధారపడతారా? తన మీద ఆధారపడే వారికి ఆయన ఏ లోటు చేసేవాడు కాదు. చేయండి అమ్మా ప్రార్థన. మూడు విషయాలు చెప్పాను. మరియాను కృప పొందావు ఎందుకంటే ఆయన ఎందేమున్నాయి? భయభక్తులు. రెండో, ఆమెకి ఏమున్నాయి? దీన మనసు ఉంది. మూడో ఏముంది? దేవునితో సహవాసం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయి మనకు తెలీదు. వచ్చే సంవత్సరం మరి ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామో కూడా లేదు మనకు తెలియదు, చెప్పలేం. రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి. మళ్ళీ బ్రిటన్లో మళ్ళా మరి కరోనా మరొక రూపం ధరించుకుని వస్తుందని ఏమేమి వార్తలు వస్తున్నాయి, చెప్పలేం. సో నేను మాట చెప్తాను, ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయి. దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువ మేలు పొందుతూ ఉంటావు. మరి ఈరోజు మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేసే భయంకరమైన భూతం ఏంటి? నీ చేతిలోనే ఉంది, దీన్ని వాడుకోద్దని నేను అన్ను. దీన్ని ఎలాంటి పర్పస్ వాడుకో. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఏ సమస్యల్లో ఉన్నా ప్రార్థన చేయి. నేను చాలా చెప్పగలను, 100 సమస్యలు ఒక్క ప్రార్థనతో దేవుడు ఏం చేస్తాడు? ఫటాఫట్ అయిపోతాయి తెలుసా? ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఏ సమస్య ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి యూత్ క్రిస్మస్లో మీరందరూ కూడా మరియలా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాకు నీ కృప కావాలయ్యా. డబ్బు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని నా మనసు ఆరాటపడుతుంది, కానీ అవన్నీ ఉన్నా కూడా కృపలేని వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా. నీ కృప పొందాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించి లోకాన్ని ముగించాలయ్యా. నాతో ఉన్నవారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా బ్రతుకు ఒక అర్థాన్ని సమకూర్చుకోవాలయ్యా. నాకు అట్టి ధన్యత దయచేయండి అయ్యా. మరి మరి అట్టి కృప పొందుకున్నట్టుగా నేను కూడా పొందుకుంటాను. ఆ మూడు విషయాలు నాకు దయచేయ ప్రభువా. నీ యందు భయభక్తులు నటించను ప్రభువా. నేను
వేషధారుగా ఉండన్నాయన, నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, దీన మనసు నేర్చుకుంటానయ్యా, ఏదో ఉందని గర్వము నాకు వద్దయ్యా, ఏమైనా ఉందంటే అది నీదే నీదే, నువ్విచ్చిందే కదా ప్రభా, నాదేముందయ్యా. ఈరోజు ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా, ఈ దేహమైనా, ఈ అవయవాలైనా ఏదైనా నీదే ప్రభా, నాదేం కాదు. ఇదిగో నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. చివరిగా ప్రార్థించే వారికైన కృప. ఎన్నిసార్లు ప్రార్థనా దినాలు వాయిదా వేసావు, ప్రార్థనా సమయాల్ని తోసివేసి ముచ్చట్లతో లోకంతో గడిపావు తమ్ముడు చెల్లి. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నావో తెలుసా? ఏది తలపెట్టినా నీ జీవితంలో జరగకపోతుందే. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో సహవాసం చేస్తాను. ఐ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్, నాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఒక కోరిక ఆయన ఎందు వెలబుచ్చితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్గా మిగలబోతుంది. నిన్ను కూడా మరియలాగా దేవుడు విశ్వవ్యాప్తమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ప్రతి కొన్ని కోట్ల మందికి దీవెనకరమైన జీవితాలు నీకు ఇస్తాడు. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ రంగు, నీ స్టేటస్ దేవుడికి అక్కర్లేదు. లేపుకుంటాడంతే నిన్ను కూడా, మరియను లేపుకున్నట్టుగా నిన్ను కూడా నీ ఉన్న స్థితిలోంచి లేపుతాడు, ఉన్నతమైన అభిషేకంతో నింపుతాడు. నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను ఆశీర్వదించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మాకుంటే చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి నాకు అది లేదే, నాకు ఇది లేదని బాధపడుతున్నాం, కానీ అవన్నీ మూటగట్టుకొని వాళ్ళందరూ నాయన ఒక వెర్రివారిగా మిగిలిపోతున్నారు కదా ప్రభువా. నీ కృప పొందిన మరియా ప్రపంచానికి ఎంత మేలు చేసింది, లోక రక్షకుని అందించింది, సహించి భరించి ఎంత ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమమైన యవనురాలిగా మా ముందు నిలబడి, ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలు, నీ కృప పొందుకోవాలయ్యా, నీ కృప పొందుకోవాలి. వారున్న కుటుంబాల్లో, వారున్న ప్రాంతాల్లో, వారున్న స్థలాల్లో, వారున్న రాష్ట్రాల్లో, దేశాల్లో నీకు మహిమ తెచ్చే వారిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ యవన బిడ్డలందరూ ఉండాలి. అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అల్పాయుష్కులుగా మిగిలిపోకూడదు, చీ అనిపించుకున్న జీవితాలతో వారు ఉండకూడదు ప్రభువా. బేష్ అనిపించుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఆనందం కలిగించే యవనులుగా ఈ బిడ్డలందరినీ తీర్చిదిద్దుమని, నీ కృపతో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.

తరాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

ఒక గృహాన్ని నిర్మించుకుని లేదా సంపాదించుకుని దానిలో అడుగుపెట్టడం మనకెంతో ప్రాముఖ్యమైన సందర్భం. ఆ గృహంలోకి ముందుగా మన ప్రభువును ఆహ్వానించి ఆయనను మన గృహాధిపతిగా, అతిథిగా, ఆలోచనకర్తగా ఉంచుకోవాలి.

నా కోరిక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

0: ప్రభువా మాట్లాడుతున్నాడు అనుకుందాం అంటున్నారు, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడట్లేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.
1: మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగ ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువ ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువ, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువ, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికి పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమ్మా, మా చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు, అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించకుండా చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మందికి తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు చేసి
0: పుట్టినప్పుడు నుంచి పూజలు చేసి అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్తగారు అనమాట ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమె కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు, పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాడి అనమాట. అలాగా 15-16

0: చిన్న మేనత్త గారు అబ్బాయి తో వివాహం కుదిరిందండి. మా పెద్ద మేనత్త గారు అబ్బాయి తోటి మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్న మేనత్త గారు అబ్బాయి తోటి నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోను కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము, మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా, మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో, ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్తయ్య గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా, అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి, ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నువ్వు ఏదడిగినా గానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు, అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి
1: అని మీరు మనసులో అనుకున్నారు.
0: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
1: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
0: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా చదువుతా అలా వస్తా ఉంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకునేదాన్ని. పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేము కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాలో మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచే చెయ్యాలి, తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అమ్మ మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలని ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈ లోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
1: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
0: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలోపు మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశానండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 తారీఖు ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 గంటలకు వెళ్ళండి. ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా అప్పుడు
1: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ పెళ్లి పీటలకు వెళ్ళే ముందు
0: ముందండి,
1: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
0: కూర్చున్నానండి.
1: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
0: అది
1: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
0: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో అన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని, అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి, దేవుడు ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అడిగి అప్పుడు మోకాళ్ళు వేసి ఇంక ఇలా చేయగానే ప్రభువా ఎంత ఇలాగా ఎంత కరెక్ట్ గా ఉంటుందని ఈ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నిన్ను ఎప్పుడు వదలను ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంక నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యినని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంక నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్ది ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్న కాడి నుంచి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన

0: తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి. మళ్ళీ నేను ఇలాగ ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదానండి. అలా పూజలు చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. ఆ తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చేరు నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఇంక ఇలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగే నిష్ఠగా చేసుకుంటుందండి. అలా చేసుకుంటే ఎవరన్నా అనేవారు 2 పాడవల మీద కాళ్ళు పెట్టకూడదు అని ఎవరో ఒకరు చెప్పేవారండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అత్మాన్ని అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి.
1: అంటే వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాక మళ్ళీ రెండోసారి బైబిల్ చదవటం మొదలు పెట్టేసారు.
0: చదువుతానే ఉంటాను,
1: చదువుతున్న కొలది ఇక వాక్యం తెలుస్తుంది మీకు.
0: ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికీ కూడానండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికీ కూడా మళ్ళీ
1: 5 సార్లు
0: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజే ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజే ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే, ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకు ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా రా, మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏం అనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా ఆత్మ వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఎప్పుడు వారం వారం వెళ్ళాలని. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ జరుగుతూ వస్తుందంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం వల్ల బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈ లోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఆ ఈశాన్యం వల్ల బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయి, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్ని ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దాం అని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదు అంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈ లోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట. అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూసారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం మాటలు 6 గంటలకు ఎప్పుడు వచ్చేదండి. అలా చూస్తుండగా చూస్తుండగా ఈ లోపు 2 పడవల మీద అడుగు వేయొద్దన్నారు కదండి, ఇలా అడుగు వేయొద్దన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారు, వాడిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నువ్వు నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలో ఉన్నాననుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనీశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు. అన్నారు అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ చేయ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్య అద్దింటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ చేశారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది. ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాయండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దేవుడు నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
1: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం గ్రహించుకోలేదండి.
0: ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్తయ్య గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైనుండే వాళ్ళమి కిందే చర్చి, అవి వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపులు వేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
1: బైబిల్ అక్కడ
0: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా
1: తెచ్చుకోలేదండి,
0: బైబిల్ కూడా
1: తెచ్చుకోలేదు. తీర్మానం చేసుకున్నారు,
0: తలుచుకుంటానే గాని ఇంకా అలాగే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా ఏమైన తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత ఏడు నీళ్ళు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి రెండు టాబ్లెట్లు వేసుకునే సరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్నపాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంకా మొత్తానికి తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఇన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగే తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్ష్మీవారాలు గురువారాలే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలా జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకెంత ఇంకా అలాగా
1: చెప్పిన దగ్గర నుంచి
0: స్టార్ట్ అయిపోయిందండి.
1: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
0: సమాధానం లేదు,
1: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది. అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నారు. మీకు ఏమనిపించింది?
0: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంక రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభువు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠినపరిచేసుకుంటున్నాను నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లు గొడవలు, ఇంక ఎలాగేలాగ మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్ కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లి గారు వచ్చి ఎవరో చేతపడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉండవు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళిన తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటే దాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు పెడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కానీ. అంటే దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలు అని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు
1: దానికి, తెలియదండి
0: 10 అని తెలియదండి, 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా, కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు, కుట్టిన వస్తువు కుట్టిన చాలితే రిస్క్ రాకూడదు ప్రభువా, అది అలాగైతేనే నా దగ్గరకు రావాలా లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి, అలాగే మిషన్ కుట్టుకుంటా బిడ్డను చూసుకుంటా అలాగే ఇంట్లోనేనండి. జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి ఇది అనారోగ్యంతో ఉన్నాను అన్నాను కదండి, ఇలాగా లాస్ట్ కి ఇంకా చాలా మంచానికి పడిపోయినండి. మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయి ఏమో 10th క్లాస్ కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th క్లాస్ పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించేవారు, శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే. అది కూడా పీడకళ్ళు వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికే 1000 ఖర్చు పెట్టారో తెలీదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసిన, ఎంత తిన్నా సరే గాని ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారు అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
1: పెరిగేదండి,
0: లేదండి శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంకింట్లోనే ఉండ కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువు బిడ్డనండి నేను అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలు తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది, ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగ అంద కదా ఎవరు ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ, అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసుప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకి తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది, పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకి తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్ దేవుడి పేపర్ ఇచ్చారండి, ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేంది అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు, అయినా మళ్ళీ ఇదే గుర్తు వస్తుంది మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాలు ఆగిపోయినండి. నెలలాలు ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నాను కదండి, అమ్మయ్య ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి, సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు, అయినా కానీ నెలలాళ్ళు ఆగానండి. నెలలాళ్ళు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు, అప్పుడు ఆవిడ అన్నారు అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు మందిరానికి వెళ్ళు, అయితే ఏం చేస్తామంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో రెడీ అవ్వాలేమో ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగ్గుముందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అన్నమాట. అప్పుడు ఆవిడ పిలిచి ఏమండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరేనండి పిలుస్తానండి. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని చర్చిలోకి వెళ్ళిపోయినండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను, అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికే వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయింది, కూర్చున్న తర్వాత నా అవయవాలన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం. ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుం పోటు, ఇంకా అన్ని రకాల పోట్లు అనమాట. కూర్చున్నానే గానీ కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి, ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయి వరి ఇప్పుడు కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి, ప్రభు అమ్మ నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభు అమ్మ నేను కూర్చోనేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్నాను, ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే నాకు వణికి వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి, అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఎలా లేచిపోతుందనండి, అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకేం తెలియట్లేదండి. అప్పుడు గబగబా రెండు అడుగుల్లో ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి, ఫాస్టర్ గారు మాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఎప్పటికీ అని ఆయన అన్నారండి. అన్నగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే గనక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏం అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి, అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంతా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏమండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. రెండు వారాలు వెళ్ళేసరికి మూడో వారం గొడవ పెట్టుకుంటారు, అది ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంకెంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు, స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభు అని. పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థన ఎక్కువైపోయింది, మిషన్ పగలు కుట్టుకుంటున్న ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంక అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే ఒక సిలువు మీద ప్రభు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయింది అండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం, అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లల్లారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా, నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకమ్మ మాకు భయం పెట్టకో అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం అన్ని నేనే అనుభవించాలండి, ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడగానే ఫోటో తీస్తే సెల్లో, ఇప్పుడు కూడా మీకు చూపించానండి ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను, ఇప్పటికే ఉందండి
1: ఆకారం గోడ
0: మీద ఇలాగండి, ఇలా ఉంటారండి రక్తం చుక్కలు కారుతాండి ముళ్ళ కిరీటం ముక్కు నోరు అసలు అది ఎవరి చూడటానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే, అలా కనపడిపోయిందండి ప్రభువా కనపడమాట అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు వాళ్ళకి కనపడిపోయింది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటా మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా అలా చేసుకుంటాను. అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాను కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకులు చెడ్ చేసుకుందామా అన్ని పడుకున్నారండి ఆయన. ఆ నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలా కాస్త ఇల్లు కట్టాలంటున్నారా, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారా చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయిన గొంతుక అనమాట, గంభీరమైన గొంతుక అనమాట. ఆ హాల్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి వీళ్ళమ్మ పడుకున్నారు, ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 150 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా పెరు లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం ఎవరు స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
1: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
0: అంతే
1: స్వరగనపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
0: అసలు
1: తెలియదు. ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు?
0: అవునండి. తర్వాత నాకేమి బైబిల్ లేదండి, లోక అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివిన పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోక సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు. ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయి అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చేది దేవుడు నాకు. అప్పుడు అలాగ అయింది కదండి. ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్లో నుంచి. నాకు మెలకు వచ్చినంత చేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్లో నుంచి. లోక అంటున్నారు అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని. ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట, ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది అయితే, మరి 11వ అధ్యాయం ఉంది అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభు అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నా నీ పరలోక మందుని మా తండ్రి నీ నామపరచబడం కాక అని అది ఉంటది కదండి.
1: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు?
0: తెలియదండి.
1: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి?
0: ఉన్నాయండి, ఉన్నాయండి.
1: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు?
0: చూసానండి, అంతేనండి.
1: అంతకుముందు మీకు తెలియదు అవి?
0: అంతకుముందు తెలిసినా అవి నాకు గుర్తు లేదు కదండి, బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయిన నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి. అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పిన ఉంటే ఎవరైనా చెప్తేనేమో మనకు ఆశ్చర్యం వేయదు, ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది. అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారు అనమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభు అని మాట అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకుని మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పటితోటి నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభు మాట్లాడటమేంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా, ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారో అర్థమైందంటే, అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే, ఇది చూడు చూసి చదివాను ఎందుకంటే అలా కాదు, మరి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పరలోక ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ని ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు నువ్వు పూర్తి చేయంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళాను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
1: అంటే అసలు ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది, స్వరం వినపడటం అది మీరు గ్రహించటం గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
0: కనపడుతున్నాయండి.
1: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు.
0: గుర్తించానండి.
1: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
0: రాశానండి.
1: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడిన రాశారు?
0: రాసేసానండి.
1: ఓకే,
0: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానీ అన్ని రాసేసానండి, ఇంకా చాలా ఉన్నాయే.
1: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడి
0: మాట్లాడండి.
1: ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
0: జ్యోతి వెలిగించు జ్యోతి అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి.
1: ఓకే,
0: అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానీ.
1: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని
0: రాశాను.
1: చూడండి మిత్రులరా, ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి, దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస తెగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని, ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలండి ఈ పాటలు మీరు చూడండి, 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు, మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
0: అయితే పాట ఎలా ఉంటదండి అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి, నాకు అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్నో పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి, అంతే ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు, నాకు ఇంకా అలా కనపడతా ఉంటాండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి, చేతులతో నిన్ను గుద్ది తిరి,

కొరడాలత నిన్ను కొట్టితిరి, శిలువను నీవు మోసుకొని కల్వరిగిరికి పోతుంటే, దారి మధ్యలో ముళ్ళున్నా వాటి మీదనే నడిపితిరి.

0: కొరడాల తనిని కొట్టి తిరి శిలువను నీవు మోసుకుని. ఒక్క నిమిషం
1: పర్లేదు.
0: దారి మధ్యలో తల తిరిగి శిలువను వెంటనే దించితివి. వేరొక మనిషిని తోడిచ్చి కల్వరిగిరికి నడిపితిరి. అయ్యో పాపం వనలేదే ఎవరికి నీపై దయరాదే. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టితిరి. మేకులు నీలో దిగుతున్నా శిరస్సున ముళ్ళు పెడుతున్నా. రక్తం దారగపోతున్నా ప్రాణం మా కొరకిస్తున్నా. అయ్యో పాపం అనలేదే ఎవరికి నీపై దయరాదే.
1: మంచిదమ్మా, చాలా సంతోషం. అంటే మీకు రాగం మీద పట్టు లేదు, సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు.
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు, అసలు ఇవేమీ తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదం అయితే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరిందన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉందనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకునండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలుకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటుంది అంటే అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారు అనుకుంటండి. అప్పుడు నాకు తెలిసింది నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించంటే క్యాండిల్ వెలిగించేదాన్ని. జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయి అండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరణ ఏంటంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలను అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినబడింది అసలు జీవాత్మ అంటే ఏంటో.
1: జీవాత్మ అనేసరికి
0: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మని నవ్వుతారు అన్నదండి ఆవిడ. ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెబితే అది ఆలకించు, చెవుగాలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభు అని మళ్ళీ తీర్మానం
1: చేసుకున్నాను. చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగే జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు ఈ గోడ మీద వచ్చావు, నేను ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ రా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను అని వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఎలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలోనే ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభు, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభు ఊరు వచ్చి వస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉంటది, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచికే అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచికే అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండు అనే అర్థం తర్వాత ఎప్పుడుకే వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి. తర్వాత స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు, మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి, మళ్ళీ నేను వినకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టుంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడేదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు అండి, చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను, ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభా, ప్రసాదం తినమంటారు ప్రభా, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభా, నాకు భయం వేసేస్తాను ప్రభా అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి, నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మాయి ఇంక ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్కబెట్టి 3 రోజులు చక్కబెట్టుకున్నాను, దేవుడి వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. మాకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అనలేదండి నన్ను ఇంకా అనకపోతే ఇంకా అలాగ అయింది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతలు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి. కాపగించుకుంటే నేను అన్నాను, ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నావు కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి వస్తున్నాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ అడిగానండి. అనేసరికి ఓహో పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలా కాదనేసి మా ఆయనతో మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు గొడవలు గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరిస్తున్నానండి, ఇంక గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకేమో మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి. ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాప. పాపకి సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా ఆడబర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయేంటి కొడతా ఉన్నా గానీ అంటే ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా, ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరిస్తున్నాను ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అనేసారంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు, ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా షార్ట్ను అయితే నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే లేకపోతే ఉండాలి, ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. అంటే లోపలి నుంచి బయటికి రా లోపలి నుంచి బయటికి రా లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి. మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారో, నాకేమో ఇలా ఉన్నది ఏం చెయ్యాలి నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాను. బాధపడిపోతే అన్నారండి అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవుల లెక్కలో లేవు అన్నారండి. అదేంటో తెలియదు, ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము దేవుడు స్తోత్రాలు అంటున్నారు. ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట, నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి, ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత గ్రహించుకోవడానికి చాలా సమయం.
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కదండి అవన్నీ అప్పుడు తెలియదండి నాకు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు. తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి. అది నాకు తెలియదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి. మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి. ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి అప్పుడు 2016 అనుకుంటండి తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి, చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు కానీ
1: చనిపోయినంతే
0: మృతుడువే నువ్వు, ఇప్పుడు వరకు నేను ఏ వివరించాను అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ, ఇదిగో ఆ ఊళ్ళోనే సర్దారు అని ఏదో ఎవరో ఉన్నారో వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారో అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు మరి ఇలాగే అనేసి అన్నారండి. అంటే చదువుతానే కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి, ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నేను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా, అసలు నేను ఎందుకు చనిపోయాను ప్రభు, అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను, నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో, మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు, మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా, మరి చనిపోయాను మరి బతుకుతానా, మరి ఎలా బతుకుతాను నేను, మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి. నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా, జవాబు చెప్పాలి ప్రభువా అంటే బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి. పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు. అప్పుడు బాప్తీసం అని తెలిసింది, నిత్య జీవం అని అర్థమైంది, కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది. అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే అమ్మ నేను ఇలా ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి, అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన. అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా, నా భర్త తెలితే చంపేస్తారు, అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి ఇంక చంపేస్తారు ప్రభువా నన్ను, నేను చెప్పే తీసుకుంటాను, నువ్వు తీసుకోమన్నా కాబట్టి నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నారండి. మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి. మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమైనా దానికి అర్థము, పెళ్లి కుమార్తె లాగా ఉండాలంటే బదువు సంకోవాలంటారు అలా కొంచెం అర్థమైందండి నాకు అనుకుని ఆయన. అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది, మళ్ళీ 10 రోజులు వెళ్తాను కదా అయినా ప్రభు నా భర్తతోటే చెప్పు తీసుకుంటాను ప్రభు, చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభు, నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా, చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంతే. అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే, ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి, నా ఇల్లు ఒకటి, నా రూము, చర్చ్ ఆ రెండు ఉంటే మధ్యలోంచి రెండు ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తుంది, గూడు ఎలా వస్తుందో అందులోంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టె ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి. నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి.
1: ద్రాక్షారసం
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఎలా తీసుకుంటాను అన్నాను కదా, సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో, ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే, ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి. అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు, అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు, ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకోండి, ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు, కానీ నేను వినపడిన మాటలు ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉండను, ఇంకా ఆపనమాట, పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినపడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1 అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1 అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి సంవత్సరానికి ఒకసారి అన్నా నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు, ఆ
1: వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో, అప్పుడు హైదరాబాద్ లో అదేంటో తెలియదు ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను ఎవరితోటి వెళ్తాను అనేసి, బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబ గబగబ అందరితోటి వెళ్ళిపోయి, పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి, వెళ్ళిపోయి ఆవిడకి కూడా తెలియకుండా అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు అమ్మయ్యా అనుకుంటే,
1: రేపు 1 గంటకు బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు
0: తెలియదు? తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా వెళ్ళాలి,
0: జనవరి 1 ఇస్తారంటారు కదా చాలా మంది, తెలుసండి అనుకుని నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకైనా అమ్మ రేపు 1 గంటకైనా అమ్మ వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అందుకే ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజాము కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజాము కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి, ఇంకా తీసేసుకున్నానండి. అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళు అందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే ఎలా
1: ఒకలాగా,
0: హైదరాబాద్ లో ఉన్నారండి నాకు అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పొద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు, అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిచ్చి చేయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి, ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగ తెలిసినా సరే, గానీ అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి, అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయింది అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉన్నట్టు దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకోని వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు సమానం, ఇంకా ఆళ్ళని రక్షించాలి, ఏళ్ళని రక్షించాలి, ఏళ్ళకి చెప్పాలి ఆ మాట, ఆళ్ళని అయ్య బాబా ఎవరు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోకూడదు, ఇంకా అదే ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా, ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలనే తలంపు వచ్చేసిందండి.
0: ఇంకా అలా రావడం రావడం రావడం ఒక రోజున మాత్రం మిషన్ కుట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1 వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1 స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి, అప్పటికే ముందు 1 సంవత్సరం ముందు 25 తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి, ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా 1 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మర్చిపోయాను కూడా, నేను మర్చిపోయాను, డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్లు, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటోలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు అని నా నోట్లోంచి నేను అలాగ మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భువికొచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. వచ్చిందండి దానికి ఇంకా శరణాలు అంటే, అప్పుడు నాకు పల్లవి శరణం తెలియదు, ఆ నాలుగు అక్కడగా పాడాలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి, తర్వాత పాడి శరణాలు అంటారో, అవి పల్లవి అని పైన రాయాలి, కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి, ముగ్గురు పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి. అది మనకు తెలిసింది వచ్చింది స్వరం ఏమైనా పెడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి, స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ నవ్వు అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు పాడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీ ఆరాధన కీర్తన, ఇవన్నీ ఇంకా పది నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి, పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయిందండి, ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేనే మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకెలా పాటలు
1: అయిపోయినాయి.
0: భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారా అనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని ఏదో ప్రార్థన చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపెట్ ఇలా ఊరుకుందామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడు పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు, బాధపడితే కొంచెం ఏదో మాట్లాడారు. అప్పుడు నేను ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట
0: ఇచ్చారండి. అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుంటున్నాను, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా నా మిషన్ కుట్టికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడేకి కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికేమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంది, కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడతారు తర్వాత ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడిని అడుగమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ఇక ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడన్నమాట, ప్రతి పాట సందర్భం.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి, ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబుల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్న చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నామండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థనలాగా, చర్చిలో ఎలా జరిగింది అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి, దేవుడు స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో, సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను. అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైంది.
1: దాని అర్థం మీరు దేవుడిని తెలుసుకొని బాప్తిస్మ తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి ఇంకా. ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి. తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారా నాకు తెలియదండి. ఆయన నాతో ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 4 రోజులు ఉపవాసం ఉందండి. ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షార, దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మర్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత నన్ను తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చే ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్లకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తలు ఇంకోటి 3 అధ్యాయాల పేర్లు చెప్పారండి. 3 అధ్యాయాల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా 3 అధ్యాయాల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో ఆయన గారు ఏమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని. అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఫోన్ వచ్చింది, దానికి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన

0: నిత్యము గాని మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను, మూడు కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచేరేమో అనుకున్నానండి. అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజు వరకు ప్రతి శుక్రవారం ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగా ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చల కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈ లోపు దేవుడు ఏమన్నారంటండి, 2 గంటలకి PM ప్రార్థన అన్నారండి. 2 గంటలకు స్టార్ట్ చేశానండి చర్చికి. అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న నలుగురును వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థలు చూసేదానండి, స్వస్థలు వరం అన్నాం కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లం ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు నేనే ఇస్రాయేల్ని పంపిస్తున్నాను అన్నారండి. అది అన్నకు అర్థమైపోతుంది ఇప్పుడు, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయి అండి. ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు జరిగిపోతున్నాయి.
1: ఇప్పుడు మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు.
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చిందని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి, ఉన్నాయి ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకు ఒకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదానంటే ప్రతి సన్నిధికి కూడా నెలకు ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదానండి. నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంక మళ్ళీ నీ వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి. ఆయన కోపంలో ఉన్నారు కదండి, అంటే నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి.
1: వినపడిన మాటలన్నీ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి సింప్ అవుతున్నాయి.
0: అవునండి,
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యంలో మీకు తెలుస్తా ఉంది. ఓకే, మంచిది, చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి మీ యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు,
0: లేదండి,
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకే సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయేవాళ్ళు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను అండి నేను మరి నెలకొకసారి వెళ్తున్నారు కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: అందరూ వచ్చి మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళ్తా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షింపబడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి, అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి, అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన, పేరు
1: సిరిపల్లి రాజు గారు, సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు

దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడినటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

పరలోకం విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకమూ ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం, అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం, అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహార లోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.

యేసు జన్మం అరుణోదయం. మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

0: ఇండియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత. నాతో పాటు పల్లవి కూడా పాల్గొంటుంది. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం.

0: జీవితానికి పాఠాలు అనే భాగంలో మనం స్నేహాలను గూర్చి మాట్లాడుకోబోతున్నాం.
1: తరువాత మనం నిరాడంబరంగా సనగకుండా ఎలా జీవించాలో నేర్చుకోబోతున్నాం. ఇది మంచి తలంపు కాదంటారా? ఆత్మకు పాఠాలు అన్న భాగంలో ఈ విషయాలను మనం వినబోతున్నాం. మన మధ్య షారోన్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీ మనసులను హృదయాలను సిద్ధం చేసుకోండి. ఇక జీవితానికి పాఠాలను విందామా? స్నేహం గూర్చి మాట్లాడడానికి ప్రసన్న గారు మనతో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్వేత, మహిళలుగా మనకు ఒక మంచి స్నేహితురాలిని కలిగి ఉండడం ముఖ్యం అని నా ఉద్దేశం, కాదంటావా?
0: ఈ విషయాన్ని నేను కూడా నమ్ముతాను. శ్రోతలు, మీ రహస్యాలను పంచుకోవడానికి మీకు నమ్మదగిన ఒక స్నేహితురాలు ఉండడం మంచిది. మీ సుఖదుఖాలను పంచుకోవడానికి ఒక స్నేహితురాలు తప్పకుండా ఉండాలి. నాకు అలాంటి స్నేహితురాలు ఉండాలని కోరుకుంటాను.
1: చాలు చాలు, ఇక ఆపు, మిగతాది నేను చెప్తాను. నువ్వు నేను ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించాక మనిద్దరం చాలా సన్నిహిత స్నేహితులమయ్యాం. ఎందుకో చెప్పనా? మనిద్దరం ఎక్కువ సమయం కలిసే ఉంటాము. నేను అనుకుంటాను, సమయం అన్నదే స్నేహాలలో గొప్ప మార్పులు కలిగిస్తుంది. ఎంత ఎక్కువ సమయం గడిపితే స్నేహాలు అంత పటిష్టంగా ఉంటాయి.
0: అవును, అది చాలా విలువైందని నాకు తెలుసు. ఒక వ్యక్తిని గూర్చి ఎంత ఎక్కువ కాలం తెలుసుకుంటామో, వారితో ఎంత ఎక్కువ సమయం గడుపుతామో వారిని అంతగా ఇష్టపడతాం. ఇప్పుడు ఒక స్నేహితురాలితో సమయం గడపడం గూర్చి మరియు సంబంధాలను బలపరుచుకోవడం గూర్చి ప్రసన్న గారు మనకు వివరిస్తారు.
2: స్నేహితులారా, ఆంగ్లంలో ఒక నానుడు ఉంది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే అక్కరలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని అర్థం. జీవితానికి పాఠాలు అనే భాగంలో స్నేహాలను గూర్చి తెలుసుకోకముందు బైబిల్ నుండి దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుకుందాం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా రుండును. సామెతలు 18:24. సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు. సామెతలు 27:10. నీ స్నేహితునునైనను నీ తండ్రి స్నేహితునునైనను విడిచిపెట్టకుము. ఈ వాక్యాలన్నీ స్నేహితులు ఉండడం ఎంత ముఖ్యమో చెప్తున్నాయి. నా మట్టుకు నేను స్నేహమును గూర్చి, స్నేహితుల విలువను గూర్చి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నా అభిప్రాయం ఏమంటే, మంచి సంబంధాలు ఒక అందమైన టేబుల్కు వేసే పెయింట్లాగా కొంచెం కొంచెం నెమ్మదిగా స్థిరపరచబడతాయి. ఈ సంబంధాలు ఒక్కరోజులో కలిగేవి కావు. ఉదాహరణకు ఒక పాత టేబుల్నే తీసుకోండి. పాడైపోయిన టేబుల్ మళ్ళీ అందంగా మార్చాలంటే ఏం చేస్తారు? దాని ఉపరితలాన్ని దువ్వాడతో చక్కగా చెక్కి గీరి నున్నగా చేస్తారు. తరువాత దానిపై ఒక పొర, తరువాత మరొక పొర మైనము లేక లప్పం వేస్తారు. వాళ్ళు ఒకేసారి లప్పం అంతా పూసేసి నున్నని పొరలు వచ్చేలా చేస్తారా? చెయ్యరు కదా. అది అందంగా మెరిసేంతవరకు పల్చటి పొరలు ప్రతిరోజు కొంచెం కొంచెంగా వేస్తూ తుది మెరుగులు దిద్దుతారు. నా ఉద్దేశంలో స్నేహం కూడా అలాంటిదే. ఇతరులకు మనం చేసే చిన్న చిన్న ప్రేమపూర్వకమైన కనికర కార్యాలే అందమైన సంబంధాలుగా, బాంధవ్యాలుగా మారిపోతాయి. దీని అర్థమేంటో తెలుసుకోవడానికి కొన్ని తలంపులను మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఇతరులతో అంతగా కలివిడిగా మెలిగే స్వభావం లేకపోవచ్చు, త్వరగా పరిచయాలు చేసుకోలేకపోవచ్చును. కానీ పరిచయం ఉన్న స్నేహితురాలనే ఒకరోజు కాఫీ కొరకు మీ ఇంటికి పిలవచ్చు. అందుకు ప్రత్యేకమైన కారణము లేక సందర్భం అంటూ ఉండనక్కర్లేదు. ఏ కారణం లేకున్నా పిలవచ్చు. ఆ రోజు ఆమెను ప్రోత్సహించాలన్న ఉద్దేశం ఉంటే చాలు. ఆమె జీవిత సమస్యలేంటో లేక అవసరాలేంటో మీకు తెలిస్తే, లేక ఆమె ద్వారా మీరు తెలుసుకుంటే, ఆ విషయంలో ఆవిడతో మాట్లాడండి. మీకు తెలిసిన పరిష్కార మార్గాలు చెప్పండి. ఆ సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగిపోయేలా ప్రోత్సహించండి. మీరు మరొక పని కూడా చేయవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను, ఆరోగ్య పరిస్థితులను లేక ఉద్యోగ సమస్యలను మీరు ఎవరితోనైనా పంచుకున్నారనుకోండి, కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులతో, అక్కాచెల్లెళ్లతో లేక భర్తతో చెప్పుకోలేని విషయాలను మన స్నేహితులతో పంచుకుంటాం కదా. అలాగే మీ స్నేహితురాలు ఓపికతో మీ మాటలు విన్నందుకు మీకు కొంత ఊరట కలుగుతుంది కదా. హృదయమంతా తేలికైనట్లు అనిపిస్తుంది. అప్పుడేం చేయాలి? ఒక చిన్న కాగితంపై ఒకటి రెండు మాటలతో మీ కృతజ్ఞతను వారికి తెలియచేయవచ్చు. మీ స్నేహాన్ని మరెక్కువ స్థిరపరచుకోవాలనుకుంటే కొన్ని వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇద్దరూ కలిసి ఎక్కడికైనా భోజనానికి వెళ్లవచ్చు, హోటల్కి వెళ్లి భోజనం చేయవచ్చు, లేక కలిసి షాపింగ్ చేయవచ్చు, లేక ఇంట్లోనే కొంత సమయం మాట్లాడుకోవచ్చు. ఇలా ఇద్దరూ మరెక్కువ సన్నిహితం అవడానికి అవకాశం ఉంటుంది. అలా ఏదో ఒక విధంగా మీ స్నేహితురాలికి సహాయం చేయడానికి వివిధ మార్గాలను వెతకండి. వారికి ఎలా సహాయం చేయగలరో ఆలోచించండి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, బయట వాళ్లే మీకు స్నేహితులుగా ఉండనక్కర్లేదు. మీ అత్తగారిని, మీ కుమార్తెను, లేక మీ కోడలినే మీకు స్నేహితురాలుగా చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే నా తల్లి నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలు. మేమిద్దరం కలిసి పనిచేయడంలో చాలా సంతోషిస్తాం. అలా ఎన్నో అసాధ్యమైన వాటిని కూడా సాధించగలిగాం. ఒకవేళ మీ స్నేహితురాలు ఈరోజంతా ఇంట్లోనే ఉంటుందని తెలిస్తే వీలు చేసుకుని వాళ్ళింటికి వెళ్ళండి. వారికిష్టమైన వంటకం ఏదైనా తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ స్నేహితురాలికి జబ్బు చేస్తే వారి కుటుంబానికి ఒక పూట వంట చేసి పంపించవచ్చు, లేక వాళ్ళింటికి వెళ్లి ఇంటి పనులు చేయడంలో కొంత సహాయం చేయవచ్చు, లేక మీ స్వహస్తాలతో చిన్న అందమైన వస్తువును తయారుచేసి బహుమానంగా ఇవ్వండి. మీరు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు అనడానికి అదొక రుజువుగా ఉంటుంది. అలా ప్రేమతో, జాలితో చేయగలిగిన పనులు అనేకం ఉంటాయి. మీరు కూడా ఆలోచించండి. మీ సృజనాత్మకతను చూపించండి. మంచి స్నేహితులను కలిగి ఉండండి. వారితో సంబంధాన్ని స్థిరపరచుకొనండి. మీ మనసును ఎరిగి మీకు తోడుగా ఉండే స్నేహితులు ఎంతైనా అవసరం. వాళ్లు మనకు ప్రేరణగా ఉంటారు. మనం వారికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. ఇంతకు స్నేహం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇతరులను గూర్చి ఆలోచించడం, శ్రద్ధ తీసుకోవడమే స్నేహం. ఇలాంటి స్నేహానికి పెట్టింది పేరు, మనకు మంచి మాదిరిని చూపించింది యేసుక్రీస్తే. యోహాను సువార్త 15:13 మరియు 14 చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడునూ లేడు. నేను మీకాజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. 15 మాటల్ని కూడా చదువుతున్నాను. మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. శ్రోతలు, ఈ లోకంలోని స్నేహితులు మనకు ఎంత అవసరమో యేసుక్రీస్తు అనే స్నేహితుడు కూడా అంతే అవసరం. మరెక్కువ అవసరం కూడా. ఎందుకో తెలుసా? ఈ మన స్నేహితులకు అసాధ్యమైన వాటిని చేయగల స్నేహితుడాయన. ఇక ఆలస్యమెందుకు? ఆయనతో కూడా మీ స్నేహాన్ని వృద్ధి చేసుకోండి.
0: పల్లవి, ఒకవేళ నీ జీవితంలో ఇంకా 3 మిగిలి ఉన్నాయి, తరువాత నీకు బ్రతికే అవకాశం లేదని తెలిసినప్పుడు కూడా ఇవన్నీ నీకు ముఖ్యమేనా?
1: అదేమి ప్రశ్న శ్వేత. అప్పుడు ఇవేమీ ముఖ్యమనుకోను. అప్పుడు నేను చేయాల్సినవి మరెన్నో ఉంటాయి. నా కుటుంబం, స్నేహితులు, సంబంధాలు, ఇవి చాలా ప్రాముఖ్యం అని నాకు తెలుసు.
0: శ్రోతలు, ఒకవేళ ఎవరైనా మీకు ఈ ప్రశ్న వేస్తే ఏం చేస్తారు? ఒకవేళ మీరు 3 మాత్రమే బ్రతుకుతారు అని చెబితే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చాలా ముఖ్యమైనవని భావిస్తున్నవి అప్పుడు కూడా అంత ముఖ్యమైనవిగా ఉంటాయా? ఆలోచిస్తూ ఉండండి. ఈలోగా షారోన్ గారు మనకు కొన్ని సలహాలిస్తారు.
3: ప్రియ స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మీ కొరకు, మీ భర్త మరియు మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా పరిచర్య కొరకు, ఇతర మహిళల అవసరాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతున్నాం. ఈరోజు మనం నిరాడంబరమైన మహిళలుగా ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మీ వైద్యుడు ఇక మీరు 3 కంటే ఎక్కువ కాలం బ్రతకరు అని చెప్తే మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? బహుశా మీరు చేయాలనుకున్న పనులన్నీ జ్ఞాపకం చేసుకుంటారేమో, లేక మీ కుటుంబం కొరకు ఎక్కువ సమయం గడపలేకపోయానే అన్న బాధ కలగవచ్చు. ఉద్యోగంను బట్టి లేక ఇతర పనుల భారాన్ని బట్టి భర్తతో, పిల్లలతో, బంధువులతో ఎక్కువ సమయం గడపలేకపోయాను కాబట్టి కనీసం ఈ 3 నెలలైనా వారితో గడపాలన్న ఆశ ఉండవచ్చు. ఇంతవరకు అంతగా పట్టించుకోని విషయాలు మీకు ఇప్పుడు ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి, మరెక్కువ విలువైనవిగా కూడా కనిపిస్తాయి. వాటిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నామన్న బాధ కూడా కలుగుతుంది. కొన్ని వస్తువులను లేక ఆస్తులను సంపాదించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు. ఇప్పుడు వాటిని విడిచిపెట్టాలి. నిజంగా అది ఎంత కష్టం? క్లుప్తంగా చెప్పాలంటే, ఇంతవరకు మీరు ఎలా జీవిస్తున్నారో అంతగా పట్టించుకోని మీరు ఇప్పుడు ఈ 3 నెలలు ఎలా గడపాలి అని ఆలోచిస్తారు. ప్రతి క్షణాన్ని నిమిషాన్ని విలువైనదిగా ఎంచుతారు. ఆ సమయాన్ని ఎలా గడపాలో, ఏమేమి పనులు చేయాలో, వాటిని స్వల్పకాలంలో ఎలా ముగించాలో చక్కని ప్రణాళిక కూడా వేసుకుంటారు. చేయవలసినదెంతో ఉంది అనిపిస్తుంది, కాబట్టి మీ సమయాన్ని, శక్తిని అంతా దానికోసం వెచ్చిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరి క్యాన్సర్తో చనిపోబోతున్న సమయంలో డాక్టర్ ఆమెతో కొన్ని రోజులు సెలవు పెట్టి సంతోషంగా గడపమని చెప్పాడు. తనకు ఇష్టమైనవన్నీ తృప్తిగా తినమన్నాడు. ఇంతవరకు తాను కొనుక్కోవాలనుకుని ఆశ ఉన్నా కొనకుండా పొదుపు చేసినవన్నీ కొనుక్కోమని సలహా ఇచ్చాడు. కాని ఆమె, లేదు లేదు, నేను ప్రస్తుతం ఎలా జీవిస్తున్నానో అలాగే గడుపుతాను అని చెప్పింది. మనందరి ఉద్దేశాలు, వైఖరులు వేరువేరుగా ఉంటాయి. మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటాం. అయితే ఆ సహోదరి అలా చెప్పడంలో ఆమె ఉద్దేశమేంటి? గత 40 సంవత్సరాలుగా ఎలా జీవిస్తున్నదో ఇక రేపో మాపో అన్నట్లు ఉన్న ఈ కాలంలో కూడా ఆమె అలాగే జీవించాలనుకుంటుంది. అంత తృప్తి ఆమెకు ఎలా వచ్చింది? ఆమె తృప్తికి కారణం ఏంటి? కారణం ఏమంటే, మన జీవితంలో మనకు కలిగి ఉన్నవన్నీ దేవునిచే ఒక వరంగా ఇవ్వబడ్డాయని ఆమె నమ్మింది. మన భర్త, మన పిల్లలు, మన కుటుంబం మనకు దేవుడు ఇచ్చిన వరం. మన ఉద్యోగం, మన డబ్బు, మనకున్నవన్నీ మన ప్రతి అవసరాన్ని తీర్చే ప్రేమగల దేవుని ద్వారా మనకు ఇవ్వబడ్డాయి. చాలాసార్లు మనం మన సామర్థ్యాన్ని బట్టి, మన సొంత కృషిని బట్టి లేక కష్టపడి పనిచేసినందుకు చాలా సుఖంగా, సౌఖ్యంగా ఉండగలుగుతున్నాము అని అనుకుంటాం. కానీ ప్రియ స్నేహితులారా, ఒకవేళ అదే నిజమైతే మన భూసంపదలన్నీ మన నుండి తీసివేయబడినప్పుడు మనకు వినాశనం సంభవిస్తుంది. ఒక భూకంపం, ఒక పెద్ద వరద, ఒక ద్రవ్యోల్బణం ఒక మంచి జీవిత కలలన్నిటినీ నాశనం చేస్తుంది. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడింది, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ లోకంలోని సమస్తమునకు దేవుడే యజమాని. సమస్తము ఆయన సొత్తు. కాబట్టి దేవుడు మన జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే మనకు భద్రత మరియు సంతృప్తి కలుగుతుంది. మనకు కావలసినవన్నీ ఇచ్చే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఆయన ఇష్టప్రకారం వాటన్నిటినీ తిరిగి తీసుకునే అధికారం కూడా ఆయనకే ఉంది. ఈ సత్యాన్ని మనం అంగీకరిస్తే మనకున్న వాటన్నిటినీ దేవుడే పర్యవేక్షిస్తున్నాడని గ్రహించగలుగుతాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అని వ్రాయబడింది. అలాగే 121వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని, 7వ వచనంలో ఆయన నీ ప్రాణమును కాపాడును అని, 8వ వచనంలో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని వ్రాయబడింది. చాలాసార్లు మన జీవితంలో మనకున్న వాటిని గూర్చి, అనగా మనుషులను గూర్చి గాని, వస్తు సామాగ్రిని గూర్చి గాని, వాటిని కాపాడుకోవడానికి మరియు వాటిని భద్రపరచుకోవడానికి ప్రయాసపడతాం, ఒత్తిడికి గురి అవుతాము. మన సొంత జ్ఞానం మరియు శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. మన పిల్లల భవిష్యత్తును గూర్చి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి, మన ఉద్యోగం, చివరికి మన ఆరోగ్యం గురించి మనమే బాధ్యులం అనుకుని మనపై మనమే నమ్మకం కలిగి ఉంటాము. భవిష్యత్ ప్రణాళికలు విఫలమైనప్పుడు కలవరపడతాం, కంగారు పడతాం. కాని దేవుడు మనకు సహాయకుడు అని, ఆయన మన బలము అని, ఆయన మనకు కేడెము అని బైబిలు పదే పదే నిశ్చేతనిస్తుంది. మనకు ఉన్న వాటిని గురించి ఆయన శ్రద్ధ వహిస్తాడు. మన భారాలను, బాధ్యతలన్నిటినీ దేవునితో పంచుకుంటే మన జీవితం సులభం కాదంటారా? చివరిగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే, మనకున్నవన్నీ కేవలం మన సొంత సుఖ సౌఖ్యాల కోసం, మన వ్యక్తిగత సంతోషం కొరకు కాదు. దేవుడు మనకిచ్చిన మనుషులను మరియు ఇతరమైనవన్నీ మనం ఇతరులకు ఇవ్వాలి లేక వారితో పంచుకోవాలి. వాటిని ఇతరులకు అందుబాటులో ఉంచాలి. వారు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తద్వారా మనకు ఇవ్వబడిన వాటిని వారు ఉపయోగించుకోవాలి మరియు సంతోషించాలి. ఉదాహరణకు, మన పిల్లలు అమ్మమ్మకు, నానమ్మకు, తాతలకు సంతోషాన్ని కలగజేస్తారని మనకు తెలుసు. కాబట్టి వారు పిల్లలతో సమయం గడపకుండా మనమే వారితో గడపాలని, వారి మాటల ద్వారా, పనుల ద్వారా మనమే సంతోషించాలి అని అనుకోకూడదు. వాళ్లు మా పిల్లలు, మా సొత్తు, వాళ్లతో మేమే సంతోషించాలి అన్న స్వార్థం ఉండకూడదు. దేవుడు మనకు ఒక గృహాన్ని ఇస్తే ఒంటరిగా ఉన్నవాళ్లను ఒక పూట భోజనానికి ఆహ్వానించవచ్చు. వీలైతే పొరుగువారిని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లవచ్చు. వారికి సహాయం చేయడానికి మన సమయాన్ని, వాహనమును లేక డబ్బును ఉపయోగించడానికి వెనుకాడవద్దు. కొన్నిసార్లు మనం ఇతరులతో పంచుకునేంత మన వద్ద ఉండకపోవచ్చును. ఈ విషయం నాకు తెలుసు. అయితే మీరేమి నిరుత్సాహపడకండి. మీకు తోచిన విధంగా వారికి సహాయం చేయవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం మా పిల్లలు ఒక పార్కులో ఆడుకుంటున్నప్పుడు జరిగిన సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పార్కులో వీధులు ఊడ్చే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు వయస్సులో పెద్దవాడు. అది శీతాకాలం. ఓవైపు మంచు కురుస్తున్నది. చాలా చలిగా ఉన్నది. మా పిల్లలు ఆ పార్కులో కొంతసేపు ఆడుకున్నాక అతడు తాను కూర్చున్న బెంచిపై నుండి లేచి తన వద్ద ఉన్న కాగితపు సంచిలో నుండి చలికాలంలో వేసుకునే చేతి తొడుగులను బయటికి తీశాడు. వాటిని తీసుకుని మా పిల్లలు ఆడుకుంటున్న స్థలానికి వచ్చాడు. ఆ చేతి తొడుగులను వారికి ఇచ్చాడు. ఆ దృశ్యం నా హృదయాన్ని కదిలించింది. ఈ వ్యక్తి జీవితంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. అతనికి కుటుంబం లేదు, ఇల్లు లేదు, డబ్బు అంతకన్నా లేదు. అయినా తనకున్న కొంచెంలోనే తనకు ఏమాత్రం పరిచయం లేని వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఎంత ఇస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఇతరులకు ఇవ్వకుండా మనం ఎంత బిగబట్టుకున్నామన్నది ముఖ్యం. ఈ విషయంలో యేసు ప్రభు చెప్పిన సలహాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మత్తయి సువార్త 5:40-42 వరకు చదువుకుందాం. ఎవడైనను నీమీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. లూకా సువార్త 6:29-31 వరకు మరింత లోతైన భావంతో చెప్పబడింది. నీ పైబట్ట ఎత్తుకొనిపోవారిని నీ అంగీని కూడా ఎత్తుకొనిపోకుండా అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిమ్ము, నీ సొత్తు ఎత్తుకొనిపోవు వాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడి. ప్రియులారా, మన జీవితం తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. దాన్ని మనం ఎలా వినియోగిస్తున్నాం? ఒక్కసారి పరీక్షించుకుందాం.

0: ప్రియులారా, వీధులను ఊడ్చే అతని ఉదాంతం గుర్తుందా? అదే, తాను చలిలో బాధపడుతూ కూడా తన జేబులో ఉన్న చేతు తొడుగులను ఆ అబ్బాయికి ఇవ్వడం ఆశ్చర్యంగా లేదా? అవి చిన్నవే అయినా అతనికి చాలా విలువైనవి, అవసరమైనవి కూడా కాదంటారా? అవి ఆ అబ్బాయికి ఇచ్చేస్తే మళ్లీ కొనుక్కునే స్తోమత కూడా లేదు. మనం కూడా ఇతరులకు ఇవ్వడానికి మన గుప్పెళ్లు విప్పాలి. అందుకు ఉదార హృదయం కావాలి. అప్పుడే మన వస్తువులను మనం ఉపయోగించుకోవడమే కాదు, ఇతరుల అవసరాలను బట్టి వారికి కూడా ఇవ్వగలుగుతాము. అలా ఇతరుల అక్కరలను మన అక్కరలుగా భావించగలగాలి. వస్తువుల విషయమే కాదు, వారి ఆధ్యాత్మిక అక్కరలను కూడా మనం గుర్తించాలి. మీరు ఎప్పుడైనా ఇతరుల ఆత్మల రక్షణను గూర్చి ఆలోచించారా? ప్రతిరోజు మీకు ఎదురవుతున్న వారిని ఎప్పుడైనా గమనించారా? కనీసం వారి పేర్లైనా మీకు తెలుసా?
1: అదేంటి పల్లవి ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారా? వీధులను ఊడ్చే వారి పేర్లు, ఆసుపత్రిలో ప్రతి ఒక్కరి పేరు, బస్టాప్లో కనబడే వారి పేర్లు, ఇవన్నీ మనకు అవసరమా? అయినా ఎవరికి అంత తీరిక ఉంది బాబు అని అనుకుంటున్నారా? అభిలాష గారు చెప్పేది వింటే దాని ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఇది ఒక మంచి పాఠం. దీన్ని కూడా మీ ఆభరణాల పెట్టెలో దాచుకుంటారు కదూ.
2: నేను నర్సింగ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక పరీక్ష పెట్టారు. అప్పుడు నేను 2వ సంవత్సరంలో ఉన్నాను. నేను శ్రద్ధగా చదువుకునేదాన్ని కాబట్టి ఆ ప్రశ్నలేవీ నాకు కష్టంగా అనిపించలేదు. అయితే చివరి ప్రశ్నకు వచ్చేసరికి ఆగిపోయాను. మీ స్కూల్ను ఊడ్చే ఆమె పేరేంటి? ఇదేదో సరదాగా ఇచ్చిన ప్రశ్నేమో అనుకున్నాను. స్కూల్ ఊడ్చే ఆమెను నేను చాలాసార్లు చూశాను. ఆమె వయసు 50 సంవత్సరాలు ఉండవచ్చు. పొడుగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉండే జుత్తు, ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఆమె పేరు తెలియదు. ఇక ఏమి చేయలేక ఆ ప్రశ్నను వదిలేశాను. విద్యార్థులందరూ బయటికి వచ్చాక తెలిసినదేమంటే దాదాపు అందరూ ఆ చివరి ప్రశ్నను వదిలేశారు. దాని జవాబు ఎవ్వరికీ తెలియదు. చివరి ప్రశ్నలు కూడా గ్రేడ్లో కలుస్తాయా అని విద్యార్థులందరూ ప్రొఫెసర్ను అడిగారు. అతడు అవును అన్నాడు. అతడు ఇంకా ఇలా చెప్పాడు, మీరు వృత్తిరీత్యా చాలామందిని కలుస్తూ ఉంటారు. అందరూ విశేషమైన వారే. మీ ధ్యానము మరియు శ్రద్ధ వారికి అవసరం. మీరు వారిని కనీసం చిరునవ్వుతో పలకరించినా చాలు. నాకు అది చాలా నచ్చింది. తరువాత మా స్కూల్ ఊడ్చే ఆమె పేరు తెలుసుకున్నాను. శ్రోతలు, ఈ కథ మీకు తెలిసిన కథలా అనిపిస్తుంది కదూ. తీరికలేని మీ జీవితంలో ఇలా ఎప్పుడైనా అనుభవించారా? ప్రతిరోజు మనం చాలా పనులు చేస్తాము, అనేకులను చూస్తూ ఉంటాము, కానీ వారిని గూర్చి పట్టించుకునే సమస్యే ఉండదు. కొన్నిసార్లు జరగకూడన సంఘటనలు జరిగినప్పుడు, లేక మనం ప్రతిరోజు చూస్తున్న వాళ్లు, మన పక్కనే ఉన్నవాళ్లు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే ఎంత బాధపడతాం? అందుకు ఒక విధంగా మనమే బాధ్యులం కదా. ఒక్కసారైనా వారిని పలకరించి ఉంటే బహుశా వారి బాధలు మనతో పంచుకునేవారేమో అనే అపరాధ భావన మనల్ని వేధిస్తుంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి ఇది మనందరికీ ఒక మంచి పాఠంగా భావిద్దాం. మనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిద్దాం. వారి యోగక్షేమాలు తెలుసుకుందాం. చేయగలిగినంత సహాయం చేద్దాం.
1: అభిలాష గారు చెప్పిన విషయాలు నిజంగా నా జీవితానికి కూడా పాఠాలని భావిస్తున్నాను. చాలాసార్లు మనం ఎంత బిజీగా ఉంటామంటే కనీసం పక్కన ఉన్న వారిని కూడా పట్టించుకోము. ఇక వారి పేర్లు, వారి సమస్యలను ఎలా తెలుసుకుంటాము? తెలుసుకున్నా వారికి సహాయం చేయడానికి నాకు సమయం లేదుగా అని అనవద్దు. మంచి మహిళలుగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. మన చిరునవ్వు ఇతరులను ఆకర్షించేలా, ప్రోత్సాహకరమైన మన మాటలు వారి జీవితాలలో ఒక కొత్త నిరీక్షణను పుట్టించేలా మనం వారితో సంబంధం కలిగి ఉందాము. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలుంటే, లేక మీరు ఇతరులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవితంలో ఎలా దీవింపబడ్డారో మాకు రాయవచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీ ఉత్తరాలు మాకెంతో ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు.
0: శ్రోతలు, మీరు తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తారు కదూ. కార్యక్రమం చివరిలో

0: చెప్పబడే నెంబర్కు ఫోన్ కూడా చేయవచ్చును. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమైన పుస్తకాలను కూడా తెప్పించుకోవచ్చు.
1: ముగింపులో షారోన్ గారు చెప్పిన తలంపులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకున్నవన్నీ మన జీవితమంతా దేవునికి అర్పిస్తే మన హృదయాలలో గొప్ప స్వేచ్ఛను అనుభవించగలుగుతాము. ఎందుచేతనంటే మనం ఈ లోకానికి సంబంధించిన వాటినేమి గట్టిగా బిగబట్టుకోవడం లేదు. ఈరోజు నుండి మనలో ప్రతి ఒక్కరం నిరాడంబరముగా జీవిస్తూ మనకు ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవాలని తీర్మానాన్ని కలిగి ఉందాం. దేవుడు ఈ మంచి తీర్మానాన్ని ఘనపరుస్తాడు. మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

మారు మనస్సు పొందమని చెప్పేందుకే క్రీస్తు ఈ భూమిని అవతరించింది. మారని పాపాత్మల కోసమే ఆయన బలిపశువైంది. అది తెలుసుకున్న ఓ ఆత్మ ఆయనకిలా కృతజ్ఞత తెలుపుకుంటుంది, ప్రభువా

0: దేవుని వాక్యంలో చూస్తానండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైంది, ముఖ్యమైంది క్యారెక్టర్. ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, హౌజ్ ఆర్ క్యారెక్టర్. మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ఇస్ క్లియర్. ఒక మనిషి క్యారెక్టర్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక మనిషుడు క్యారెక్టర్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, ఒక మనిషుడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట, లెక్క, తీర్పు. అదే రీతికి మనం చూస్తాము, ఒక మనిషుడు ఏం తలస్తాడో దాన్ని బట్టి తను బ్రతుకుతాడంట. దేవుడు తలంపులు ఎరిగిన వ్యక్తి మన తలంపులు తగినట్టుగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిగా మన మాటలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు, రెండోది మన తలంపులు తగినట్టుగా దేవుడు తీరుస్తాడు, మూడవది ఏంటంటే మన క్రియలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన యాక్షన్స్, మన క్రియలు, ఈ మూడుని బట్టే మనుషుడు విలువ ఉంది, ఈ మూడుని బట్టే మనుషుడికి స్థాయి ఉంది, ఈ మూడుని బట్టే మనుషుడికి ఘనత ఉంది. మనుషుడు మిమ్మల్ని గౌరవించాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. ఈ మూడు సరిగా ఉంటే బ్రతుకు ధన్యమండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31:10 చదివితే, ఈ గుణవతి అయిన భార్య దొరుకుతాం బహు అరుదు అంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, ఎన్ ఎక్సలెంట్ వైఫ్. వాట్ ఈస్ ఎక్సలెంట్? అంటే బ్యూటిఫుల్ వైఫా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ ఎక్సలెన్స్. గుణవతి అయిన భార్య, దట్ ఈస్ ద ఎక్సలెన్స్. యు సీ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య, టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దొరుకుతాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట. బహు అరుదు, చాలా కష్టం. అలాంటి వానికి, అలాంటి వ్యక్తి దొరుకుతాము. ఏం దొరికినట్టంట, మోర్ ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్యువెల్స్ అంట. నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేలంట. ధనము తెచ్చే భార్య కన్నా, ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ డూ యూ బ్రింగ్, ఏం తెస్తావు పెళ్లి చేసుకుంటే, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఆస్తి ఏంటి. స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నానండి, కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోవద్దు. బాగా చెప్పారు, మాకేం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. క్యారెక్టర్ కలిగి ఉండాలి, అన్నీ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ లివ్ రైట్, యూ విల్ డూ థింగ్స్ రైట్. సింపుల్, యూ విల్ డూ థింగ్స్ రైట్. వర్ష క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే. You will have mental torture in your life. Character is very important. It's far more precious than jewels. Goppa nagalakanna, goppa dhanamakanna, viluvaindanta. కీర్తన 119 మొదటి వచనం చదువుతామండి.
1: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి,
0: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి
1: నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు.
0: నిర్దోషముగా, నిర్దోషముగా, నిర్దోషముగా. యూసి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దేవుని వాక్యము మనకి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది, దేవుని వాక్యము ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో తెలియజేస్తుంది. క్యారెక్టర్స్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ కదా, ఇట్ ఈస్ అబౌట్ యువర్ వర్డ్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, ఈ మూడు దేని బట్టి ఆధారపడి ఉండాలో ఒక క్రైస్తవుడింది, దేవుని వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ప్రతి గృహంలో, ఈ లోకంలో చూస్తే ప్రతి కల్చర్, ప్రతి గృహము, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతము, ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే మిక్సెడ్ కల్చర్స్, మిక్సెడ్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్. ఒక గొప్ప స్థాయి నుండి ఒక అల్ప స్థాయి నుండి అన్ని రకాలు కలిసి అన్ని రకాలు జీవిస్తారు. ఈరోజు ప్రభావిత అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, స్కూల్లో కూడా. ఏంటి మిక్సెడ్ కల్చర్స్? ఒక ఇంటిలో ఒక పదం, ఒక విధానంలో ఒక పద్ధతి తగినట్టుగా పెంచినా కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు స్కూల్కి వెళ్తే పిల్లలు? నేర్చుకోండి రాని పంపిస్తే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు, అక్కర్లేనిది నేర్చుకుంటారు, అవసరం లేనిది నేర్చుకుంటారు. మంచి ప్రభావితం కన్నా చెడు ప్రభావితం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట, ఎప్పుడు అది 100% ఎక్కువ ఉంటుందంట. సో మంచి ఒకటి చేద్దాం అన్నదప్పుడు దానికి చెడు ఏంటి అనేది ఎక్కువ ఆలోచించాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ సైడ్. ఈరోజు చాలామంది ఒక సైడ్ ఆలోచిస్తారు. ఆల్వేస్ థింక్ టూ సైడ్స్. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ షోస్ టూ సైడ్స్. ఇదంటే ఇదేంటి, ఇది చేస్తే ఇదేంటి, ఓ ఇది చేస్తే వీరు సంతోషపడతారు, ఎవరు బాధపడతారు? ఎందుకంటే నువ్వు చేసేది అన్నిటికీ అందరూ సంతోషపడరు, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని సంతోషపడితే ఇంకోటి మండుతుంది, ఎవరాడు? సాతానికి. నువ్వు దేవుని మహిమపరిస్తే ఇంకోటికి అవమానం కలుగుతుంది, ఎవడాడు? సాతానుడు. నువ్వు దేవుని గణపరిస్తే ఇంకోటి నీ మీద పగపడుతున్నాడు, ఎవడాడు? సాతానుడు. నువ్వు సాతాన్ని మహిమపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు జ్ఞాపకం చేసుకో. దేవుడు వాకి తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమో. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువి. నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువి. మీరు ఎవరి పక్షాన ఉన్నారు, మీరు ఎవరిని చూపిస్తున్నారు, మీరు ఎవరిని కనబరుస్తున్నారు, ఎవరిని మహిమపరుస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరు సాక్షి ఎవరు చూస్తున్నారు. ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవు ఏమై ఉన్నావు దాని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ. ఏదైతే నమ్ముతాడో దాని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము, దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారికి ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారికి ఉన్నామా, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం చూస్తే యూనో దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12.
1: నీ యవనమును బట్టి,
0: నీ యవనాన్ని బట్టి
1: ఎవడు
0: నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట,
1: మాటలోను.
0: నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి, నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది, మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. యు సీ ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మన క్యారెక్టర్ లేకుండా ఎవరు మమ్మల్ని వెంబడించరు. అందరు నీ చుట్టూ రావచ్చేమో, కానీ నీ క్యారెక్టర్ సరిలేకపోతే మాత్రం నిన్ను వెంబడించరు తెలుసా. యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు బీ బిహైండ్ యూ, దే డోంట్. Some people say, follow me, nobody follows. But if someone is fruitful, if someone is practical, if someone is really worth living the life, people will automatically follow. Nan never gauravistaledu ante nee character saraledu, nu gauravinchaa kabatti neeku gauravam ledu, nu gauravistaa neeku gauravam untadi. You see punctuality. Manushudu samayanni follow chese vaadiki eppudu gauravam untadi telusa. Udyogalo meer correct ga time maintain cheyandi, meeku gauravam undapothu chudandi. Devuniki meer time maintain cheyandi. See if God not honoring you. Daniel mummarlo prarthana chesevadanta, and Bible lo chuste Gabriel ochinappudu Daniel tho cheppedi, Daniel you are esteemed by God. Oka translation lo untadi, you are honored by God. Devuni dwara gaurovinchabade vyaktivi nuvu. Enti devuni dwara gaurovinchabade vyakti? Nu mummarlo prarthana chestunavayya, నీ ప్రార్థన సమయాన్ని సరిగ్గా పెడుతున్నావయ్యా. ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. ఈరోజు దేవుడు మనల్ని చూసి యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అని చెప్పగలరా? సింపుల్ యాజ్ దాట్. మన క్యారెక్టర్ సరిగా ఉంటే మన తలంపులు, మన మాటలు, మన క్రియలు ఈ మూడు కరెక్ట్గా ఉంటాయి. మన తలంపులు, మన మాటలు, మన క్రియలను బట్టే మన జీవితం ఉంది. జాగ్రత్త. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరంలో దేవుడు మీకు జయం అవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఇస్ రైట్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈరోజు మనం అంటాము ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లైన్డ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి గుడ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ ఫాలో టైం నాట్ మీ. 10 మందిని ఫాలో టైం అంటున్నాం, మీరు టైం ఫాలో చేస్తున్నారా? 10 మందికి చెప్పేది మీరు చేస్తున్నారా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు విలువ అవ్వరు, గౌరవం అవ్వరు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరంట. పిల్లడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పేదానికన్నా నేనేం చూస్తున్నానో అదే చేస్తాను, నువ్వు ఎలా ఉన్నావో అలా చేస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేస్తాను, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. సింపుల్. ప్రతిరోజు లేచింది మీరు మోకరించి ప్రార్థన చేస్తాం, మీ పిల్లలు చూడండి ఏం చేస్తారు చూడండి. వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మోకాలు ఆటోమేటిక్గా వేస్తారు. దేవుని కృపను బట్టి మా పిల్లలకి నేను అదే నేర్పించా. నన్ను చూస్తారు, ఎందుకంటే పుట్టినప్పుడు మాతోనే పడుకుంటారు, మాతోనే ఎదుగుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే యూనో వారు చూసేది ఏంటి, మేము పొద్దుట లేచినట్టు మోకాళ్ళు ఎదుగుతాం. ఆ మోకాలు వేసేటప్పటికి ఈ పిల్లలు చూసి అలవాటు ఏమవుతుంది తెలుసా? మేము లేచి మోకరించేటప్పటికి కూడా వాళ్ళు ఎగుస్తారు, లేచి పక్కకు వచ్చి మోకరిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చి మోకరిస్తారు, ఇట్లా మోకరిస్తారు, బెడ్ మీద చేపెట్టి ఇట్లా తలకి మోకరిస్తారు, మోకాళ్ళ మీద వచ్చి. ఇట్ ఈస్ అ హ్యాబిట్. అదే మేము లేచి పొద్దుట ఫోన్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మీరు తల పక్కన పెట్టి మీరేం చూస్తున్నారో చూస్తారు. సో బీ కేర్ఫుల్, వాట్ ఈస్ ద రోల్ మోడల్? వాట్ ఈస్ లైక్ మీరు చూపించే మాదిరి ఏంటి? బాలుడు నడవలసిన త్రో వాడికి నేర్పించాలంట, నేర్పించాల్సిన తల్లిదండ్రులు. ఇంట్లో ప్రారంభమయ్యేది, స్కూల్లో కాదు, స్కూల్లో కాదు, ఇంట్లో. ఇంట్లో బిడ్డ కరెక్ట్ క్యారెక్టర్ ఐడియాలజీలో పెంచబడితే స్కూల్లో వచ్చే ఎదుర్పులకి నిలబడగలుగుతాడు. ఇంట్లో పెంపకం క్యారెక్టర్

0: మార్తనే ఉంది. లుక్ బ్యాక్. యు సీ వరల్డ్ ఇస్ చేంజింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. యూ నీడ్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, మనం దేవుని వెంబడించేవారం అంటే ఆయన వాక్యాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారం జీవించాలి. తిమోతికి రాసిన 2:22 చదువుతామండి.
1: నీవు యవనేచర నుండి పారి,
0: నీవు యవనేచర నుండి పారిపోము,
1: పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా.
0: ప్రభుతో ప్రార్థన చేయవారితో కూడా, ఒక్కసారి ఉండండి, ప్రభువుకి ప్రార్థన చేసేవారితో. ఇంకో మాటలు చెప్పాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ రైట్, చూజ్ యువర్ కమ్యూనిటీ రైట్, చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్. చాలా ముఖ్యం, చాలా ముఖ్యమండి. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకని బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ. ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేస్తారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊర్లకి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు, మేము ఉండే స్థలానికి స్కూల్కి ముందున్న స్కూల్కి చాలా దూరం, ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూల్, ఇల్లు స్కూల్, ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్ ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా వెళ్ళామా వచ్చామా, కానీ స్టాండర్డ్ చూడలే. ఎలాంటి వాళ్ళు, నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తా, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమ్మిష్, ఆల్ దట్ స్లమ్మిష్ అనేటప్పుడు స్లమ్ ఉన్న వాళ్ళు, నేను తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వి మినిస్టర్ అమంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దాట్ అండ్ దే ఆర్ బ్రాట్ అప్ కరెక్ట్, కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు, నా యవన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవన కాలంలో, నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో భయము, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము, అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట బాగా, ఆలయంలో బయట బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది, ప్రతిరోజు స్కూల్లో నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ అందరు చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది, నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్ ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడు ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లాక్ ఉంటుంది కానీ బయట బయటికి సర్లే సర్లే సర్లే సర్లే దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాం ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయాను, ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేరులు ఏంటి, నేను ఎవరిని, నేను ఎవరిని, నాలో సతమతమయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా, అప్పటికే ఇక చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీడిస్కవర్డ్, రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలాగున్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్, మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంటే అది మీ పొరపాటు, అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాలు పెంచలే. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్ సైడ్. దేవుని వాటిలో చూస్తానండి, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ప్యాషన్స్, పర్స్యూ రైచియస్నెస్. చదవండి,
1: ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని,
0: నీతిని,
1: విశ్వాసమును,
0: విశ్వాసమును,
1: ప్రేమను,
0: ప్రేమను,
1: సమాధానమును వెంటాడు,
0: సమాధానాన్ని వెంటాడు. సీ దిస్ ఇస్ ఎ క్యారెక్టర్. ఏంటి వెంటాడాలంట, నీతిని,
1: విశ్వాసము,
0: విశ్వాసము,
1: ప్రేమ,
0: ప్రేమ,
1: సమాధానము,
0: సమాధానము. వీటిని వెంటాడు. అదేంటంట నెక్స్ట్, ఎవరితో కూడా, అలాంగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ ద ప్యూర్ హార్ట్, పవిత్ర హృదయము. పవిత్ర హృదయం అనేటప్పుడు యు సీ వి టాక్ హార్ట్, వి టాక్ అబౌట్ సైకి. అంటే హృదయం ఏంటి, ఆత్మ కాదు, హృదయం. హృదయంలో తలంపులు, హృదయంలో ఎమోషన్స్, హృదయంలో గతంలో వారు

0: మాటలు క్రియలు. సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులను స్నేహం చేసే వారు హృదయం ఎలా ఉంది, వారు యథార్థంగా ఉంటున్నారా, ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతున్నారా, గర్వంతో మాట్లాడుకుంటున్నారా, ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా? యూ సీ కూడా బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో సమయం గడుపుతున్నారు, మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తాను వెళ్తున్నారు. ఈరోజు చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు, గాసిప్ పార్ట్నర్స్. గాసిపింగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చుని పలానోళ్ళు పలానా చెప్తున్నారంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి వెళ్ళరండి అని చెప్పండి. సింపుల్. యూ అలోయింగ్ ఎంటర్టైనింగ్ దట్ గాసిప్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. నేను మాట్లాడలేదు, అవును నువ్వు మాట్లాడలేదు, మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా. కట్టెలు వేసేంత వరకు మంట కాలుతూనే ఉంటుందంట, కట్టెలు తీసే మంట ఆరుతుంది అంతే పాయింట్. నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది అనుకుంటానండి. మ్యాచ్ స్టిక్ చిన్నది కాల్చావా, పుస్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలు అంటించండి, ఖాళీ కొలి కట్టెలు పెద్దది ఏంటి, ఏమవుతుంది, మంట ఇంకా పెద్దగా ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ అట్ యువర్ ఫ్యూయలింగ్. ఏంటి ఏంటి మీరు ఎక్కువ చేసేది? దేవుని మహిమ పరుస్తున్నామా, దేవుని గణపరుస్తున్నామా, దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా? లేకపోతే అపవాది కార్యాలకి ఐ యు ఫ్యూలింగ్? దేవుని వాక్యం చూస్తానండి, ప్రోబ్స్ చాప్టర్ 10 వర్స్ 9.
1: యథార్థముగా ప్రవర్తించువాడు
0: నిర్భయముగా ప్రవర్తించును. మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా? ఆ యథార్థత అన్నమాట ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుంది, ఇంటగ్రిటీ అంట. ఇంటగ్రిటీ అన్న మాట గ్రీక్ మాట చూస్తే ఇంటజా అన్న మాట వస్తుంది. ఇంటగ్రిటీ అన్నదప్పుడు మూడు విషయాలు, అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పాను క్యారెక్టర్కి ఏం కావాలి, ఆ మూడు విషయాలు చెప్పింది మర్చిపోయారు చూసారా, తన మాట, తన తలంపు, తన క్రియ, ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఈ మూడు ఒకటి అంటాము ఇంటజాన మాట. ఇంటజాన మాట ఇంటగ్రిటీ. ఒక మనిషి ఇంటగ్రిటీ కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, ఎ మ్యాన్ విత్ ఇంటగ్రిటీ అన్నదప్పుడు, తను ఏం మాట్లాడుతున్నాడో ఏం తలస్తున్నాడో అదే చేస్తాడు. ఈజ్ వన్. తను మాట్లాడే మాట, తను ఆలోచించే విధానము, తను చేసే పని ఒకటే ఉంటుంది. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను అంటాడు. అంటే హీ సేయింగ్ ఐ హ్యావ్ ఇంటగ్రిటీ, నాకు వాల్యూ ఉంది, నాకు ఇంటగ్రిటీ ఉంది, నాకు గౌరవం ఉంది అంటాం తెలుగులో కావాలంటే. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తాము, ఓ ఇశ్రాయేలు, ద లార్డ్ గాడ్ ఇస్ వన్, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న మాట వస్తుంది. ఆ మాట చూస్తే వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. వాట్ హీ థింక్స్, వాట్ హీ స్పీక్స్, వాట్ హీ యాక్ట్స్. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి చిత్తము, తలంపు యేసుప్రభు, వాక్ ఆది ఎందు వాక్యం ఉండను, వాక్ పరిశుద్ధాత్మ, క్రియ శక్తి. You know, that's a power, that is action. So, Tandri Kumara Parishuddhatma, Vakate, one in integrity, one in character. So, ee maata gnapakam chesukovali, devuni erigina varime manamu, mana character serigu undi anna daniki sadrushyam enti, manam maatlaade maatalu, mana aalochinche vidhanam, mana chese pani okati undali. Ee roju nundi have integrity in life. Jeevithamlo integrity kaligi bratukute నిర్భయంగా బ్రతకచ్చంట. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడంట, తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి. ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్? మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి? మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకట, మనసులో ఒకలాగా బయట ఒకలాగా, మాటలు ఒకలాగా క్రియలు ఒకలాగా, చేస్తానని చేయకపోతామా, ఇస్తానని ఇవ్వకపోతామా, వస్తానని రాకపోతామా? యేసుప్రభు చెప్పలేదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు హృదయం ఏం తలస్తున్నావో అదే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యు హ్యావ్ టు బి వన్ ఇన్ ఇంటెజా, వన్ ఇన్ ఇంటగ్రిటీ. హ్యావ్ ఇంటగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్కు మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాలను జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమన్నా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసుకునే కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుగ్రహించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు చేస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు, మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావేమో, దేవుడు అంటున్నాడు సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటెగ్రిటీ నువ్వు కాపాడుకో, పరిశుద్ధంగా బ్రతుకు, నా వాక్కు తగినట్టుగా బ్రతుకు, నీ హృదయాన్ని భద్రపరచు. జ్ఞాని అన్న సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచు, ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించు, నీ హృదయాన్ని భద్రపరచు. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్. వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుతో మాట్లాడండి, దవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచేసి నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ర ప్రేమ తండ్రి, ఈరోజు నీ పాదాలు దరిపుచ్చున్నాం ప్రభా, మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చేయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు, క్రియలు, తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివేయ ప్రభా. నేను ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా, నీ వాక్కుని పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా, నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా, నీ వాక్కు వింటున్న మేము మా జీవితాన్ని భద్రపరచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్కు మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్కు మమ్మల్ని సరిదిద్దేదయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడు, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్కును వింటున్నారో వారికి కావలసిన నీ ఆత్మ సహాయం దయచేయ్యా, వారికి కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచేయ్యా, వారికి కావలసిన నీ శక్తి, నీ అభిషేకం దయచేయ ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే, అన్ని విషయంలో ఆదరించే బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా, నీ బిడ్డలను చూడయ్యా, ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు, దేవ కుటుంబాలను చూడు, కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచే, కుటుంబాలను నీ మహిమార్థం వేపించే జ్ఞానం దయచే. దేవ ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాక్ ద్వారా మేము ప్రభావితం అవ్వాలి, నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువు అంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా, నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దవా, నీవు నిత్యుడగు తండ్రివి, నీవు సమాధాన అధిపతివి. మా హృదయంలో, మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మా కా సమాధానాన్ని దయచే, మా జీవితాల్లో, మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచే, మేము చేసే పనుల్లో సమాధానం దయచే. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా, కంగారు పాటుతో, అలసటితో, విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అయ్యా. మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ ఎందు ప్రభా, నీ ఎందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెని కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. విచ్ డ్రై ఆర్ బోన్స్ నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. దేవా, మిమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరము ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమైశ్వర్యము చెప్పున నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకున్న భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయ్యా. నిరీక్షించి వాటి నిజస్వరూపాన్ని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం. మా విశ్వాసపు కార్యాలు, క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన, ఘనమైన సఫలత కలిగిన మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరులకు కనపరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యము తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా, ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంతా ఎదురు చూస్తుంది నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా, నీ బిడ్డల కొరకు అయ్యా నీ మహిమ మా యందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచినట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: మొదటి ఆజ్ఞలు, అయ్యా నేను మీ తోడు ఉండాలంటే, నేను మీకు వాగ్దానం చేసిన స్థలం మీరు చేరాలంటే, మీరు అక్కడ చేసే ప్రతి దాంట్లో సఫలత చూడాలంటే, మీరు నా దగ్గర నుండి దూరం అవ్వకుండా కొట్టివేయబడకుండా నాతో ఉండాలంటే, ఈ 10 పాటించండి అని ప్రాముఖ్యంగా 10 చెప్పిన దాంట్లో మూడోది ఏంటంట, నా పేరుని వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా వాడద్దు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో, దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో, దేవుని నామంతో గాడ్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో, కానీ ఆయనకి రావాల్సిన ఘనతని దొంగిలించేశారా? ఇది కూడా దేవుడు ఒప్పుకోడు. ఆయన నామానికి రావాల్సిన ఘనత, ఆయన నామానికి రావాల్సిన మహిమ ఆయనకి చెల్లవలసింది, ఆయనకి చెల్లించాలి. మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ సంవత్సరంలో ఒక దేవునితో ఒక నిర్ణయం చేసుకోండి, దేవా నువ్వు చేసిన ప్రతి దానికి నిన్ను మహిమ పరుస్తానయ్యా. దేవుని వాక్యం చూస్తే Proverbs 18:10,
1: యెహోవా నామము
0: బలమైన దుర్గము,
1: నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును.
0: ఎంతమంది చెప్తారు దేవుని నామము నాకు ఆశ్రయదుర్గము? మీరు ఆయన నమ్ముతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బలమైన దుర్గము, బలమైన కేడము, బలము, ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ పవర్ఫుల్. నీవు ఆయనలోకి వెళ్తే అపవాది నిన్ను ముట్టలేడు, అపవాది నిన్ను దాడి చేయలేడు. రూల్ ఏంటంటే నువ్వు నా దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరకు వస్తే అపవాది నిన్ను ముట్టని వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే, ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు మార్పులు కలుగుతాయి, కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం గట్టిగా చెప్పండి? యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడింది దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసయ్య ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రిలో యేసు ఉండటంతో నీవు యేసులోకి వస్తామతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. ఇదే సత్యం, బైబిల్ వాక్యం మొత్తంలో తెలియజేయబడేది ఇదే. నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి యద్దకి చేరలేరు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో ఈరోజు యేసులోకి నీవు వస్తామని నీ ప్రయారిటీ. రోమీలకు రాసిన పత్రిక 10:13 చదువుదామండి.
1: ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో,
0: ప్రార్థన చేయవాడు ఎవడో
1: వాడు రక్షింపబడును.
0: మీరు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనకు అనుగ్రహించబడింది యేసునామం. యేసునామంలో మనం ప్రార్థన చేస్తే మనం రక్షించబడతామంట. ఆయన నామాన్ని మనం పలుకుతే మనం రక్షించబడతామంట. ఈరోజు నీకు రక్షణ కావాలంటే ఈరోజు యేసునామం అండి. తండ్రి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, యేసునామంలో నన్ను క్షమించాయి అంటే క్షమిస్తాడు. తండ్రి నేను చేసిన తప్పు యేసు నామాన్ని బట్టి అడుగుతున్నాను క్షమాపణ, ఫర్గివ్ మీ, క్షమిస్తాడు. ఈరోజు నమ్మాలండి, ఆయన నామంలో పిలిచిన అడిగిన ప్రతి ఒక్కరికి క్షమాపణ విడుదల ఉంది. దేవుని వాక్యంలో చూస్తే యోహాను సువార్త 1:12 చదువుదామా.
1: తనను ఎందరు అంగీకరించిరో,
0: తను యేసు ప్రభు, యేసుని ఎందరు అంగీకరించరో
1: వారందరికీ
0: అనగా
1: తన నామమునందు,
0: ఎవరి నామమునందు? యేసునామమునందు
1: విశ్వాసముంచువారికి దేవుని పిల్లలగుటకు
0: ఏమవుతానికి? ఇందాక నేను చెప్పిన మాటకి వాక్యం చూస్తారా? యేసు ద్వారంగా మనం ఏమవుతున్నాము? దేవుని పిల్లలు అవుతామంట. చదవండి, ముగించడం.
1: దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను.
0: ఆయన అధికారం అనుగ్రహించను, విచ్ మీన్స్ హీ హాస్ ఆథరైజ్ అయిపోయింది. ఈరోజు నీ రిక్వెస్ట్ని ఫ్రెష్గా ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొన్ని ఆన్లైన్లో ఫార్మ్స్ పెట్టేటప్పుడు, కొన్ని రిక్వెస్ట్లు పెట్టినప్పుడు కొన్నిసార్లు మాన్యువల్గా అప్రూవ్ చేయాలి, కొన్ని ఆటో అప్రూవ్ అయిపోతాయి. సో ఆటో అప్రూవ్ అంటే దేవుడు అంటాడు ఆటో అప్రూవ్డ్ జీసస్ నేమ్. యేసు నామంలో నువ్వు పిలిచావా, విశ్వాసం ఉంచావా, ఆయన అంగీకరించావా, యువర్ ఆటో అప్రూవ్డ్. ఈరోజు యేసు నామాన్ని నువ్వు నమ్మి ఆయన్ని పొందుకున్న తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని అడగాల్సిన అవసరం లే. యేసుని నీ రక్షకుడిగా చేసుకుంటాము, నీవు దేవుని బిడ్డగా మార్చబడతాము. ఈరోజు ఈ మైండ్ సెట్ మీలోకి రావాలండి. ఏంటి ఆ మైండ్ సెట్? నేను రక్షణ పొందిన వ్యక్తిని అయితే నేను దేవుని బిడ్డని. మన 31st నైట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్, ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. నేను ఎవరిని? క్రీస్తునందు నేను ఏమై ఉన్నాను? నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నాకు కలిగిన అధికారం ఏంటి? నా దేవుని నామంలో నేను అడిగితే నాకు ఏమిస్తాడు? నా దేవుని నామంలో నన్ను అడిగితే నాకు ఏమి జరుగుతుంది? ఎక్కడ ఈ మాట చూద్దామండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9 చదువుదాం ఒకసారి.
1: అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతివాను మోకాలు యేసు నామమును వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
0: మనం చూస్తున్నామండి, యేసుకి సర్వాధికార నామం, నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన నామంలో మాట్లాడితే ఎవరైనా సరే లొంగాల్సిందే. ఇట్ ఇస్ లైక్ ద ఆథరైజేషన్ టు ద పీక్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో ప్రకటించినది? ఏంటది యేసు నామంలో మీరు విశ్వాసం నుంచి, నాట్ యువర్ కేపబిలిటీ. ఈరోజు చాలామంది మన ప్రార్థనలో మన కెపాసిటీ తగినట్టుగా చేస్తున్నాం, మన కెపాసిటీ తగినట్టుగా అడుగుతున్నాం, మన ఊహించుకునే మన ప్లానింగ్, మన స్ట్రాటజీ తగినట్టుగా మాట్లాడుతున్నాం. ఇట్ ఇస్ నాట్ యువర్ కెపాసిటీ, ఇట్ ఇస్ నాట్ యువర్ ప్లాన్, ఇట్ ఇస్ హిస్ కెపాసిటీ. నీవు క్రీస్తు నామంలో అడుగుతున్నావు. ఆయన యేసు నామం ఎంత ఘనమైన నామము, ఆయన నామంలో సర్వాధికారం ఉందన్నప్పుడు ఆ అధికారం తగినట్టుగా మాట్లాడుతున్నావా? నీ స్తోమత తగినట్టుగా మాట్లాడుతున్నావా? అందుకని మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా యేసే నామంలో ఏమి అడుగుతారో పొందుకుంటారు తెలుసా? వారు జెన్యున్గా నమ్ముతారు, నేను యేసేని అడుగుతాను, జీసస్ ప్లీజ్ గివ్ మీ అంటాడు, వస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలకి దేవుణ్ణి అడగాలి అనేది చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు, చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు. ఒక బహుమానము మీరే ఇచ్చేటప్పుడు ఎంతమంది దేవునికి థ్యాంక్ యూ చెప్పు అనేది నేర్పిస్తున్నారు. ఈరోజు ఒక చాక్లెట్ ఇస్తే పిల్లలు థ్యాంక్ యూ అన్న మాట రాదు, నేర్పించలే. తప్పెవరిది? పేరెంట్స్ది. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, చెప్పించుకో. నేను చెప్పి తీసుకున్నది కాదు, థ్యాంక్ యూ. బాలు పిల్లోడికి నేర్పించ మనుషుడు బుద్ధి అలాంటిది, కృతజ్ఞత లేని బుద్ధి. గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు టీచ్. యేసు ప్రభువే చెప్పమని అడుగుతున్నాడండి తెలుసా? 10 మంది కుష్ఠరోగులంట, ఆయన దారి మధ్యలోకి ఆయన దగ్గర వచ్చి మమ్మల్ని స్వస్థపరిచే అడుగుతున్నారు వాళ్ళు. యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అన్నమాట అదే. యేసు ప్రభువన్నాడు మిమ్మల్ని మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనబరుచుకో. వారు వెళ్తూ ఉండగానే వారికి స్వస్థత ప్రారంభమైందంట. అందులో 10 మందిలో ఒక్కడు మాత్రం తిరిగి వస్తూ గంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభు అడుగుతున్నారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఎక్కడా? 10 became healed, 10 were healed, where are the 9? ఈ అన్యుడు మాత్రమే వచ్చాడా అని అడుగుతాడు. అంటే మిగతా వారు ఎవరు? యూదులు. ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా? ఈ యూదులేరి. దేవునికి స్తుతి ఇవ్వి, దేవునికి మహిమ చెల్లించు, దేవుణ్ణి గణపరచు అని నేర్పించబడిన వాడు ఏడి ఈ అన్యుడికి ఉండే కృతజ్ఞత? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు చేసిన కార్యాలకి Have you responded praising his name? Have you glorified his name? చాలా ముఖ్యం పరీక్షించుకోవటం. ఈ సంవత్సరము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ దేవుడికి ఏంటి మహిమ చెల్లిస్తారా? మీరు దాన్ని బట్టి చూస్తే ఆ అన్యుడు వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు అంటాడు,
1: ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని వానితో చెప్పాను.
0: అక్కడ ఆ మాట స్వస్థపరచను, ఇంకో స్వార్థలు చూస్తే పరిపూర్ణుడు కమ్ము, ఇట్ టాక్స్ ఆఫ్ ద వర్డ్ సోజో, బి మేడ్ హోల్, సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. యూనో జోసిఫియస్ హిస్టోరియన్ రాస్తాడు అక్కడ ఏమైంది అన్నది. అప్పుడు చూస్తే 10 మంది యాజకులు దగ్గర చూపించుకోవడానికి వెళ్ళారంట. కుష్టి రోగం అన్నదప్పుడు ఏమవుతుంది, తినేస్తూ ఉంటుంది, ముక్కు తినేస్తుంది, చేతులు తినేస్తుంది, మాంసాన్ని తినేస్తుంది, ఏముంటుంది, ఎముకలు కనబడతాయి. అంటే ఇంతవరకు కుష్ఠరోగం వచ్చిందంటే ఇదంతా పోయింది, ఇంతవరకు కుష్ఠరోగం మొహంత పోయింది. సో వారికి స్వస్థత అయింది అన్నప్పుడు కుష్టి రోగం విడిచిపోయింది, విచ్ మీన్స్ అంతటితో ఆగిపోయింది, అంటే దే వర్ హీల్డ్. కానీ ఆ ఒక్కడు తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నదప్పుడు దేవుడు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, కాబట్టి బి మేడ్ హోల్. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? ఇది ఇంతవరకు చేయిపోయిందా, ఇంతవరకు కంటంత పోయిందా, ఇంతవరకు మాంసం అంత పోయిందా, ఈ తోలంత పోయిందా? బి మేడ్ హోల్ అంటే మరలా మొత్తం వచ్చిందట. మిగతా వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏంటి ఆ సర్టిఫికెటు? ఎవరిని చూసే నీ కుష్ఠరం అంట, లేదు లేదు నన్ను యాజకుడు టెస్ట్ చేశాడు, నాకు సర్టిఫికెట్ ఉంది. ఏంటి సర్టిఫికెట్? నాకు ఇంతవరకు పోయింది కానీ నేను బయట తిరగచ్చు, నేను ఇంతవరకు పోయింది కానీ ఇప్పుడు నేను మరలా బాగా మామూలుగా రావచ్చు. సో దే కెనాట్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. కానీ ఈ వ్యక్తికి ఏమైంది? పరిపూర్ణుడు కమ్మన్నదప్పుడు హీ డస్ నాట్ నీడ్ ఎ సర్టిఫికెట్. ఆయన వెళ్ళి అదే ఒకప్పుడు కుష్ఠరోగం అంటే ఏ కామెడీ చూద్ది, ఎక్కడికి ఇష్టం ఏది చూపి, ఏది ఎక్కడ కుష్ఠరోగం ఏది చూపి, అరే నీ కుష్ఠరోగం లేదు ఊరక కుష్ఠరోగం ఉందని చెప్పుకుంటావు? దేవుడు చేసే కార్యాలు అలాంటివి అండి. దేవుడు ఆయన్ని సంపూర్ణపరుస్తానికి ఆయన జీవితంలో అసలే ఆ కీడు జరిగిందన్న ట్రేస్ కూడా లేకుండా చేశాడంట. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే మీరు గతంలో ఎంత కుష్ఠరోగంలాగా జీవితంలో ఎన్నో నష్టాలు అనుభవించారేమో. మనుషులు మిమ్మల్ని చూసి ఒకప్పుడు జరిగిందా, ఈ గాయాలు ఉన్నాయిలే, ఈ మచ్చలు ఉన్నాయిలే, ఈ దెబ్బలు ఉన్నాయిలే అని మిమ్మల్ని చూసి ఏమైంది, అది ఏమైంది అని అడుగుతున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి నువ్వు అలాంటి వ్యక్తివా, నువ్వు అటువంటి వ్యక్తివా, ఏంటి నీ జీవితం అట్లా ఉండేదా, ఏ నేను నమ్మను అన్నంతగా నీ జీవితంలో కార్యం జరుగుతుందా? యూనో కేవలం ఆయన నామాన్ని మహిమపరుస్తే అలాంటి కార్యం జరుగుతాయి. కృతజ్ఞత కలిగిన వాడే మహిమపరుస్తాడు. కృతజ్ఞత కలిగిన వానికి ఆయన నామంలో క్షేమము, ఆయన నామంలో దీవెన. దేవుని వాక్యంలో చూస్తానండి, సామ్స్ 20:7 చదువుదామా.
1: కొందరు గుర్రములను బట్టి
0: అతిశయపడుదురు.
1: మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి,
0: ఎవరి నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి
1: అతిశయపడుదుము.
0: ఈ రోజు ఎవరి నామంలో అతిశయపడుతున్నారు? యేసు నామం. ఎందుకంటే యేసు నామాన్ని మహిమపరుస్తాము. యేసు ద్వారా ఎవరిని మహిమపరుస్తాము? ఇందా చదివాము తండ్రిని. యేసు ప్రభు చేసిన ప్రార్థన, యు సీ యు గ్లోరిఫై ద ఫాదర్ వెన్ యూ గ్లోరిఫై ద సన్. వెన్ యూ గ్లోరిఫై ద సన్ ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్, ఆల్సో ద హోలీ స్పిరిట్ ఇస్ గ్లోరిఫైడ్. ఎందుకంటే నీవు దేవుని మహిమపరుస్తున్నావు అంటేనే నీ అంతటి నీది జరిగేది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. పరిశుద్ధాత్ముడే యేసు దేవుడని ఒప్పింపజేస్తాడంట. ఒక వ్యక్తి యేసు దేవుడని ఒప్పుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగానే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు ఒక మాట, చక్కని మాట. ఈ మాటతో ప్రార్థనలు వెళ్ళిపోతాం. యోహాను 16:24 ఒకసారి చదువుదామండి.
1: ఇది వరకు మీరేమియు నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును.
0: అబ్బా, యేసు ప్రభు చెప్పేది ఈరోజు మనుషులు ఒప్పుకుంటలేదండి. ఈరోజు మనుషులు ఒప్పుకుంటున్నారా? నీకేమైనా కావాలంటే ఏసైనా అడగద్దు, ఏసైనాంలో ఒకటి పరలోకం మాత్రం వస్తుంది, ఏం అడగకూడదు. ఏసైనాంలో నీకేం రాదు, ఏసైనాంలో నువ్వు ఇల్లు అడగద్దు, ఉద్యోగం అడగద్దు, స్వస్థత అడగద్దు, ఇవన్నీ లాభం కొరకు అడుగుతున్నా అడగద్దు అన్నట్టు తిడుతున్నారు మనుషులు. దేవునితో సంబంధం లేని వారు, ఎప్పుడు దేవుని ద్వారా దీవించబడని వారు మాత్రమే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, మీ సంతోషము ఏమవ్వాలంట,
1: పరిపూర్ణమగునట్లు.
0: పరిపూర్ణము సంతోషం స్టార్ట్ అవుతాం కాదు, ఫుల్ఫిల్మెంట్లోకి రానే. మీ సంతోషము ఫుల్ఫిల్ అయ్యేలాగా, అయితే సంతోషపడయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు నా నామంలో ఏం అడగలేదు. అప్పుడైతే వారికి అంతవరకు అధికారం ఇవ్వబడలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, అడిగైండి అయ్యా నా నామంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటున్నారు, పొందుకుంటారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఏమంటున్నాడు?
1: అడుగుడి మీకు దొరుకును.
0: అది అడుగుడి మీకు దొరుకును. నా నామములు అడగండి. దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడండి. మీరు అనేక సమస్యలు ఉన్నారేమో, ఎన్నో పోరాటాల మధ్య సతమతం అవుతున్నారేమో, అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, జీవితంలో ఓటములు ఉన్నారేమో, జీవితంలో నాకు ఎవరు సహాయం లేరా అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఎన్నో సాధించారేమో, ఎన్నో ప్రారంభించారేమో, ఎన్నో విషయంలో సంతోషం ప్రారంభమైందేమో, బట్ అచీవ్మెంట్ కంప్లీట్ అవ్వలేదేమో. దేవుడు అలాంటి వారికి చెప్తున్నారు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా నామంలో అడగండి. ఆస్క్ మీకు అనుగ్రహించబడతారు. నా నామంలో అడుగు. మీరు అడిగినవి పొందుకున్నారని నమ్మాలి. యేసు ప్రభు మరలా అదే తెలియజేస్తుంది, మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు యేసు ప్రభు నామంలో మనకు అనుగ్రహించబడుతుంది అండి. ఈరోజు మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. సామ్స్ 44:8 ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్.
1: దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
0: ఎవరిని బట్టి అతిశయిస్తున్నామంట? When was the last time you boasted because of God? Because we are ready to boast about ourselves. నేను ఏం చేశాను తెలుసా, నేనేం కొన్నాను తెలుసా, నాకేముంది తెలుసా, నాకేం కలిగింది తెలుసా, అయ్యని పక్కన పెట్టు. దేవుని యందు నా దేవుడు ఏం చేశాడు తెలుసా? పిల్లలు చూడండి, పిల్లలకి తండ్రులు తల్లులు ఏదైనా బహుమానాలు ఇస్తే వెంటనే వెళ్ళి 10 మందికి చూపించుకుంటారు. యు నో వాట్ మై డాడ్ గేవ్ మీ, ఎంత ఫీలింగో. My dad gave me. నా డాడీ ఇచ్చాడు. ఈరోజు మీరు ఏదన్నా మీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి హ్యావ్ యూ బోస్టెడ్? Not because of what you earned. Not because of what you have done. Not your capacity. God. నీవు దేవుని మహిమ పరచున్నప్పుడు బోస్ట్ అబౌట్ హిమ్. ఇదిగో నా దేవుడు చేశాడు చూసుకో, నా దేవుడు నిరూపించాడు చూడు. ఎప్పుడు అది చివరిసరిగా? కనీసం ఈ సంవత్సరంలో చేయండి. అది చిన్నదేంటి పెద్దదేంటి? దేవుడి దృష్టిలో చిన్నది పెద్దది లేదు. దేవుడిది అన్నది ఘనమైందే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎక్సలెంట్. ఆయన అనేకమైన ఇచ్చినవి నీకు చిన్నగా అనిపిస్తుందంటే తప్పు నీది. కారణం ఏంటి? నీ చేయి చిన్నదంటే నీ విశ్వాసం చిన్నది. నువ్వు తీసుకోగలిగింది చిన్నది, అందుకని అంతే తీసుకున్నావు. విశ్వాసం పెంచుకో, ఎక్కువ తీసుకుంటావు. Increase your faith, you will take more. నీ చెయ్యి ఎంతో అంత ఇస్తాడంట దేవుడు. ప్రతి ఒక్కరు వారు విశ్వాస పరిమళన చొప్పున దేవుడు వారికి అనుగ్రహించే దేవుడు. హౌ మచ్ ఇస్ యువర్ ఫెయిత్? నీ ఫెయిత్ ఇంతే అంటే ఇంతే. నువ్వు ఎంత విశ్వాసం కనబరుస్తావో అంత. నీవు దేవుని ఎంత నమ్ముతున్నావు? నీవు చేసిన పొరపాట్లు, నీవు చేసిన కీడు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అజ్ఞాన పనులు, నువ్వు చేసిన అన్ని తప్పును బట్టి నువ్వు నష్టంలో ఉన్నావేమో. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నా నామంలో అడుగు, నీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లు. నువ్వు అడిగింది నీకు ఇస్తా, నువ్వు అడిగితే నీకు పొందుకుంటావు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంట? రాజయ్య తెలియజేస్తున్నాడు ఇక్కడ, కవిత తెలియజేస్తున్నాడు ఏమని? నీ యందు ప్రభువా, ఐ విల్ బోస్ట్ అండ్ ప్రైజ్ యువర్ నేమ్. నీ నామాన్ని 1 నిమిషం స్తుతిస్తా, 1 నిమిషం మహిమపరుస్తా. కాదు, ప్రతిరోజు నా దేవుడు ఇది చేశాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేసిన వాడంటే చేతులు చూపిస్తారా? దేవుడు చేసింది ఉందేటి సాక్ష్యం మీరే చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఉంటాడా, దేవుడు చేస్తాడా, దేవుడు ఇస్తాడా, దేవుడు చేసింది నిజమా? అప్పుడు తప్పించాలి, ఇప్పుడు చేస్తాడంటావా? నో. నీ విశ్వాసం, నీకు విశ్వాసం ఉంటే నీవు అడిగి ఊహించు వాటికంటే, మరలా అడుగుతున్నా, మీరు అడిగి ఊహించు వాటికంటే నువ్వు చిన్నది అడుగుతా ఆయన పెద్ద చేస్తాడంట. నువ్వు ఏదో వేస్ట్ దొడితే ఆయన ఘనమైంది ఇస్తాడంట. నువ్వు అడగకపోయినా, నువ్వు ఊహించకపోయినా, తండ్రి నాకు ఇది చాలంటే దేవుడు అంటాడు, చీచీ, నువ్వు అది అడిగావు కానీ నీకు అది సరిపోతా ఉంటావు, కానీ నేను అలాంటి ఇస్తా, నా పరువు పోతుందయ్యా, నా మహిమైశ్వర్యము చొప్పున. ఎవరు మహిమైశ్వర్యము? దేవుని మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత అక్కర్ని తీర్చే దేవుడు అంట. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేచి నిలబడండి, లేచి నిలబడండి. దేవా నీకు కృతజ్ఞతా స్తుతులయ్యా. పరమ తండ్రి, ఈరోజు నీ నామము మా జీవితంలో కనబరచబడాలని నీ ప్రియ కుమారుడిని మాకు అనుగ్రహించావు, వందనములయ్యా. నాకు నేర్పిస్తున్నావయ్యా, నిన్ను మహిమపరచాలని నిన్ను మహిమపరుస్తానయ్యా. దేవా నీ నామము నాకు ఆశీర్వదము, నీ నామములు నాకు జయము, నీ నామములు నాకు విడుదల, నీ నామములు నాకు బలము, నీ నామములు నాకు స్వస్థత, నీ నామములు నా అవసరతలన్నీ తీర్చబడతాయి. యేసయ్య నీ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఎక్కడ యేసు నామాన్ని మహిమపరుద్దామా, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ఈరోజు గొప్ప నిబంధన మనకు ఉంది. యేసు రక్తము ద్వారా ఘనమైన నిబంధన మనకు ఉంది. యేసు రక్తము ద్వారా ఘనమైన రీతిగా ఘనమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. టెలం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేసిన దానికి ఆయన నామాన్ని మహిమపరచండి, చేయబోతున్న దానికి ఆయన నామాన్ని మహిమపరచండి. ఆయన నామాన్ని హెచ్చిద్దామండి. ఆయన నామంలో జయముంది. నీ జీవితంలో జయము కావాలంటే ఎక్కడ యేసు నామాన్ని ధరించుకోవాలంట. వేర్ ఇస్ నేమ్? బి ఎ క్రిస్టియన్, బి ఎ క్రైస్ట్ ఫాలోవర్. క్రీస్తు రక్తంలో కడగబడతాం, ఆయన నామాన్ని ధరించుకుంటామండి. ఎవరి మీదైతే ఆయన రక్త ప్రోక్షణ కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త చిందన కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త అభిషేకం కలుగుతుందో, అపవాది మొరతనకు వీలులేదు. మీరు ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారైతే ఆయన రక్తానికి ప్రోక్షణ అడగండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ కోరండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నాము. కృపానుగ్రహించే దేవుడు ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తలేదు. ఆయన ప్రేమను నీ పట్ల చూపిస్తూ, ఆయన కృపను నీకు అనుగ్రహించి, ఆయన దయను చూపిస్తూ నిన్ను క్షమించాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని, ఆయన మహిమార్థమై నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు అండి. పాత నిబంధనలో చూస్తాం యెహోవా షమ్మా, ఆ మాటకు అర్థం లార్డ్ హూ ఇస్ ప్రెజెంట్. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. ఆయన మనతో ఉండే దేవుడు. యెహోవా షమ్మా అనే నామం ఈరోజు యేసు నామం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. చెప్పండి, నా తోడు నువ్వు ఉండయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నీ ద్వారంగా జీవం వేసయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట, యేసు దేవుడు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట. రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్, రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్. ఆయనతో సమాధాన పడవలసిన వారు సమాధాన పడండి, ఆయనతో సరిచేసుకోవాల్సిన వారు సరిచేసుకోండి, ఒప్పుకోవాల్సిన వారు ఒప్పుకోండి, ఆయన మహిమపరచాల్సిన వారు మహిమపరచండి, అడగాల్సిన వారు అడగండి. పరిశుద్ధుల ప్రేమించండి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో విధానాల్లో వారికి సహాయం కావాలని కోరుచున్నారు ప్రభా. వారి జీవితంలో కావాల్సిన ప్రతి సహాయము, ప్రతి మేలు అయ్యా యేసు నామంలో మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నాము ప్రభా. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే ప్రభా నీకు వందనములు. సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనములు. సమస్తము ఘనంగా జరిగించే దేవా నీకు వందనములు. అయ్యా ఎవరెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో పరిపూర్ణత రావాలయ్యా, పరిపూర్ణత చూడాలయ్యా. అయ్యా కుటుంబాలు కట్టబడాలి, జీవితంలో మార్పు కలగాలి, బిడ్డలు వర్ధిల్లాలి, బిడ్డల జీవితాలు ప్రయోజనకరంగా రావాలి. ఇక్కడ ప్రతి జీవితంలో అయ్యా నీ కార్యం, నీ ఆశ్చర్య సహాయాన్ని చూడాలి, పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం చూడాలి, నీ దీవెన హస్తము వారి తోడు ఉండాలి, అడుగు పెట్టే స్థలం వారు స్వతంత్రించుకోవాలి, నిన్ను కలిగిన వారు ధన్యులు అనేది అయ్యా మమ్మల్ని బట్టి ఈ లోకం తెలుసుకోవాలి ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారా జయము రావాలయ్యా, మహిమ రావాలయ్యా, ఘనత రావాలయ్యా. నీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి అయ్యా నీ సాక్షులుగా నిలబడే భాగ్యము మా అందరికి దయచే. గివ్ అస్ కాన్సిక్రేటెడ్ లైఫ్ లార్డ్, కాన్సిక్రేషన్ దయచే. నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, ఏర్పరచబడిన వారిగా బ్రతకాలి, వేరు చేయబడిన వారిగా బ్రతకాలి. అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి ఎక్కడ సిగ్గురాకూడదు ప్రభా. దయచేసి అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గురాకూడదు. దేవా మేము తప్పు మార్గంలో పడితే మమ్మల్ని కొట్టు తిట్టు శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా, విడిచిపెట్టద్దు ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్ట, మా గతి ఏమవుతుంది ప్రభా? అజ్ఞానంలో ఇప్పటికే నీ నామాన్ని దూషించుంటే క్షమించు ప్రభా, తెలిసే దూషించుంటే క్షమించు ప్రభా. ఈరోజు రోజు కృపాకాలంలో మాకు అవకాశాన్ని ఇస్తున్నావయ్యా. అయ్యా, మా తప్పుల్లో ఒప్పుకుంటానికి, మా తప్పుల్ని సరిదిద్దుకుంటానికి, నేను చేసిన పాపాలని నీ దగ్గర క్షమాపణ వేడుకుంటానికి, నీతో సమాధానం పడి నువ్వు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటానికి దేవా ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందుకే నేను ధైర్యంగా అడుగుతున్నామయ్యా యేసు ప్రభువా. అయ్యా, నీ నామంలో మేము అడిగితే మాకు అనుగ్రహించబడుతుందన్నావు అయ్యా. మాకు కావాల్సిన విమోచన, మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన ఆశీర్వాదము, మాకు కావాల్సిన ధన్యత ఇదిగోనయ్యా నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. మా కొరకు, మా నిమిత్తమై మా కొరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా ఇదిగోనయ్యా. ఈరోజు నీవు సర్వాధికారి అని, అన్ని నామములు కన్నా పైనామంగా నీ నామం హెచ్చించబడిందని, నీ నామములో మాకు రక్షణ, మాకు విమోచన, మాకు నిత్య జీవం ఉందని నమ్ముతూ నీకు స్తోత్రములు చెబుతున్నాం యేసయ్యా. నీకు వందనములయ్యా. ఇదిగోయ్యా, నీవు నేర్పించిన రీతిగా తండ్రిని అడుగుతున్నాము తండ్రి. ఇదిగోనయ్యా, నీ ప్రియ కుమారుడు చూపించిన మార్గము ప్రకారము నీ దగ్గరకు వస్తున్నామయ్యా. నీ ప్రియ కుమారుడు నేర్పించిన రీతిగా నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అయ్యా, నీ నామం గణపరచబడుతుంది, నీ నామము పరిశుద్ధపరచబడుతుంది, నీకు సాటి ఎవ్వరూ లేదని తెలియజేస్తున్నాం ప్రభా. నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి. దేర్ నన్ లైక్ యూ. యూ ఆర్ గ్రేట్ లార్డ్, యూ ఆర్ గుడ్ లార్డ్, యూ ఆర్ లవ్. నీవే ప్రేమ అయి ఉన్నావయ్యా. ఇదిగో అయ్యా, ఈరోజు పరమ తండ్రి, మాకు కావాల్సిన ధైర్యం, మాకు కావాల్సిన శక్తి, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సిన ప్రోత్సాహము, మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన మార్గదర్శనము, మాకు కావాల్సిన సహాయము, మాకు కావాల్సిన జయము నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో అడుగుతున్నాము. అవునయ్యా, క్షేమము యేసు నామంలో అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వారిని, విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా, యేసు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యావే, థ్యాంక్ యూ తండ్రి, తండ్రి నీకు వందనాలు. యెహోవా, నిసి నీవు చూచుకున్న దేవుడివి. యెహోవా, ఈరేవి నువ్వు చూచుకుని మాకు అనుగ్రహించే దేవుడి. ఎల్షడాయివి మాకు అన్ని అవసరతలు అక్కర్లన్నీ తీర్చే దేవుడివి. దేవా, మమ్మల్ని పోషించి దేవా, మా ధ్వజము విజయ ధ్వజముగా, యెహోవా నిసి అన్న ప్రకారం నిన్ను కలిగిన వారిగా, నీ ప్రజలుగా, నీ నామానికి మహిమ తెచ్చే జీవితముగా ప్రత్యేకించబడిన, ప్రారంభించబడి ఈ సంవత్సరముగా మా అందరి జీవితాన్ని దీవించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచు నామ తండ్రి.

క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

మనం అనుకున్నది సాధించడానికి అనేక సార్లు మన శక్తియుక్తులన్నీ ధారపోసినా ఫలితం లేకపోతుంది. చివరకు దేవుని కృపతోనే కార్యం సఫలమవుతుంది.

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా, ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

0: మా చెల్లి అమ్మ నాన్న మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అనేటువంటి అనమాట. సరేలేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, ఇలా డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకు ముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేను నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. 10,000 కాదు 8,000కి పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
1: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ, అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ, మరియు వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు, అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు, అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ని రెండు సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి.
0: ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రైస్తవ సహోదరులకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా అక్షాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫెండ్ అమ్మగా పుట్టింది, చెవిటి మొగ్గగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినబడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారి ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడం, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది, కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న, చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు, ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకు ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలి రా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంత మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్నైతే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు, చర్చికి రావాలని ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా సరే అది నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను డాడీతో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th class వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 kilometers ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవాడిని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th class నా 9th class నాన్నకి సడన్గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్తి లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు, నన్ను నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పా. ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలి.

ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో 8th 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసెంబ్లీ లేదు. ఆ రీతిగా 9th 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణం ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోడిని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోడిని వచ్చేటోడిని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది. అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం, ఇది చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు. నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు, నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, చెల్లి కూడా చచ్చుకోవస్తుంది, నువ్వు ఒక్కడవే రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఏ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా అసెంబ్లీ కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th క్లాస్ అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే చర్చికి రా, దేవుణ్ణి నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st ఇయర్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ 1st ఇయర్ చదవడం జరిగింది. 1st ఇయర్లో యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి, ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు, ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్లో చేశా, సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేశాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో నుంచి మళ్ళీ కాటన్ మిల్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్నా నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమేది. ఆ ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటోని ఇది కాదు, ఇంకో దాంట్లో చేస్తాను, అందులో కాటన్ మిల్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే, కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేకాని దేవుని నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని, కాటన్ మిల్ అని, కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంక్లో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళా గుంటూరు నుంచి నేను మళ్ళా ఊరు వెళ్ళడం జరిగింది.

0: వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదన్నమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. నా అమ్మాలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయినా. ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పని ఏంది అని బాధపడుతూ ఉండేటాన్ని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరిన, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్ లో బాచిపల్లి. బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే సత్యం కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు, ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేను. మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయికి కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు ఇది, మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు నేను వచ్చేస్తా అంటే ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజుల ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటిది హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా కానీ అమ్మాలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళా. మహారాష్ట్రలో ఒక 7-8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక 2-3 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్నీ ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళిన జరో ఒక 2 సందర్భాలు వెళ్ళా కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదు అని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ బాచిపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు ఉండే చెప్పేవాళ్ళు అనమాట, ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచిపల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్ ఉన్నా. 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కదా. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటా, 14 మందిలో అక్కడ 2-3 వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట చర్చికి వెళ్ళే పరిస్థితులు లేవు కానీ కనీసం బైబిల్ చదువుకుందాం అంటే నా దగ్గర బైబిల్ లేదు, నేను చదవను, మీకు కావాలంటే చదువుకోండి అనేటువంటి. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి, అని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్ లో ఏదో ఒక పని ఉంటది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం. 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాం. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో. మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు ఇద్దరు బయలుదేరినాం. నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు. అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ లో నైట్ ఆ రోజు అంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు. కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట. ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది. ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది. అదే రూమ్లో ఉండాలి. మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన, అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట. నా లైఫ్ ఏంది, ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా, కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాం. సరేలే అని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ. అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగాను అనమాట. ఏమని అంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే. వాటర్ ప్లాంట్లో, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటాన్ని హెల్పర్గా. అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటాన్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటాన్ని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అన్నమాట, ఇందులోనే ఇదే కంపెనీ ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేది అన్నమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సువారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళీ నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా, నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంతా వర్క్ ఏమి అంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు. అది వినాలి వినే ఓపిక మనకి. చిన్నప్పటి నుంచి నాన్న చెప్పాడు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు, మళ్ళీ సోదరి మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక రెండు మూడు రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి, ఆయన చెప్పేది కదా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పానమాట నేను మైక్రోబయాలజీలో, నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట. ఏమనంటే ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదన్నమాట. కానీ నాకు ఆ ల్యాబ్ లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది నాతో ఆయన పని గురించి తప్ప, రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదనమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు, నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట. ఏమనంటే, సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి. నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, వింటా, నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, మా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది, అది అని అంటే సరేలేరా, మరి నీ అంతా నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు. అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఎట్లా, ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమైనా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటోను అనమాట. సరే లేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు, నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి. నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను కాబట్టి. మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పింది అన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు, లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన పిలు పలికితే, ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడనమాట. అని చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ, ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు సార్ లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునేటోళ్ళు కూడా సరిగ్గా ఎవరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు. మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ రెండు అటాక్ అయినాయి అన్నారు. మలేరియా టైఫాయిడ్ రెండు అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది అరే మెడిసిన్ వేసుకుంటున్నా తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా నాకేమీ తగ్గట్లేదు, ఏంది నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికి చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు. ఇంకా నాన్నలు కూడా తినాలి ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తున్నారు కానీ ఆకలి ఇట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో వీక్నెస్ కనుకుంటే ఏమైపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉందనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు అని చెప్పింది గుర్తు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపిస్తుంది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభు నాకు ప్రార్థన అనేది కూడా కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు. కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తున్నానమాట. ఆలోచిస్తుండగానే ఏదో ఒక స్పర్శన తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయిన నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా మార్నింగ్ ఊర్లో సర్జానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు. కానీ సర్జానం ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్పా రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్న సార్ చెప్పారనమాట ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా నేను కూడా నమ్ముకుంటా దేవుడు నన్ను తాకాడు స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు, నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి అలాంటిది. ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంక అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసాను అనమాట. ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అని. అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా, నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాల ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్తికుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకు చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి, అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాడు. నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయన నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది, బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప, రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకటి దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుంది అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది, దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే. మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించా. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, ఒక సువార్తికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్తికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా. దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికే మంచి, భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని అని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2000 పన్నెండు వరకు కూడా, 2008 నుంచి 12 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవారు. ఉద్యోగం చేసేప్పుడు ఆ సేవకుల దగ్గరే ఆ టచ్ లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యంలో ఆ వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012 లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012 లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే నాన్న కూడా వాస్తవానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్ట్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012 వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాకింగ్ చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేదనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది. ఆ సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటోను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటోను. అట్లా 2012లో జాబ్ చేసేటోను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోకి నడిపించాడు. కానీ ఆయన ద్వారా నేను ప్రభువు ఎరగడం జరిగింది కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజు గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా కాబట్టి ఆయన ఏమన్నాడంటే మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందా అనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014-15లో ఉన్నా. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలనే ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం 2016-17-18 కూడా వర్క్ చేయడం జరిగింది. 2008లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్పేటలో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుట్ట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్ తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాదులో ప్రాంతంలో బోయినపల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా. మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయినపల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు. ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది, కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైటు ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకారం అనేటువంటి ఫ్రెండ్ మాట్లాడండి, ఏమని అంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు 10,000కి. తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదరు, వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలైపోయింది. ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, చాలామంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే, మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్ తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కేయాల్సి ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు, ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్స్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి, 8,000 దగ్గర నుంచి 10,000, 18,000 అట్లా, నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 లేకపోతే వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నారంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్లాలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమి అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికీ బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము వస్తానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుని ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 మే 4th అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరీక్షలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 2021 జూన్లో మే ఎండింగ్లో జూన్ స్టార్ట్ మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకా 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుందన్నమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పనమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు, 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరచలేసి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు ఎక్కడో అయిపో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, ఆ క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతు, దేవుడు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిను గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులమని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మనల్ని దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకొని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అనేటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకొని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇటు క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, ఏసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నమవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబంలోంచి, హైందవ కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువు గురించి వినడం ప్రారంభించండి, దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభువు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులో ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్,
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థ్యాంక్ యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
0: ఆమేన్,
1: ఆమేన్. బ్రదర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు.
0: అవును, అవును.
1: సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్ని జనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాం. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట. ఏమనంటే, లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం. సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం. కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము. మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ, ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు విగ్రహారాధన. కానీ అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన
1: పూజ
0: చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు.
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజ్ గారు,
0: ఐజక్ రాజ్ గారు చెప్పారన్నమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు. సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ, గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి
0: వెళ్ళడము,
1: సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు తీసుకుని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవంలో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాము, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మేం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ

0: క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
1: నా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బాధ అయితే వినట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప, డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో
0: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు.
1: ఇప్పటివరకు అయితే కనబడలేదు.
0: సో ఇంకే ఇప్పుడంటే ఇంక మీరు ఇంకా ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే.
1: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు, మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ.
0: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు,
1: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే, మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత
0: అంతే కదా,
1: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
0: అంతే, మళ్ళీ వెళ్ళిపోతాం అంతే.
1: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను, ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
0: అవును బ్రదర్. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే, మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి, మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
1: డ్రామాలు, సాంఘిక నాటకం
0: ఓకే, డ్రామాలు. సో ఇలాంటి చేసినప్పుడు మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు, మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
1: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు, కానీ నేను మారననుకున్నాను.
0: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు, కానీ బైబిల్ మాట వినలేదు నేను అన్నారు.
1: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు, కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు, ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు, అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8,000 వచ్చేసి, 8,000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8,000 అసలు సంబంధమే లేదు.
1: అవును.
0: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణ పడకకి, మరణ అంచులకి వెళ్ళిన సమయం

0: టైంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి యేసు ప్రభు దగ్గర రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయాయి. సో 8 అవర్స్ మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసు ప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్? అప్పుడు అంటే మీరు యేసు ప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
1: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టే ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి నిజమైన దేవుడు అని చెప్పి.
0: సో యేసు ప్రభుకి తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని. మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
1: అవును.
0: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిసే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
1: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది కానీ అవి మమ్మల్ని సత్యంలోకి నడిపించి సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుని తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించినా తర్వాత మంచికే నడిపించాను
0: అనుకున్నాను. చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపికగా ఇచ్చారు.
1: థ్యాంక్ యూ బ్రదర్
0: థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసు ప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్, వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసు ప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు. దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో, ఓపికతో, సహనముతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవకిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది. ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసు ప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.